0: Welcome back, my dear greatest, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams, reporting from Hyderabad Remote Studio, Ignite Radio, India, where the true doctrine speaks. So, my dear greatest, my dear brothers and sisters, let's call our good friend and our good brother, Brother David from Ongole, India. See how Brother David is doing. Hopefully, he is... I think Brother David is he was here in Hyderabad, and he's going to Ongole now and to attend the worship service there in Kanigiri and Taramalla. So my dear greatest, my dear brothers and sisters, let's give a shout out to once again to each and everyone, and please listen to Brother David, and listen, and if you have any doubts, please put it in the comments, so we are happy to help. So once again, we welcome you to the 180 program with Brother David from Ongole, India. So let's take a quick commercial, and we're going to pass this mic to Brother David. So don't go away, stay tuned to Ignite Radio India, where the true doctrine speaks.
1: క్రీస్తు సంఘములనియో మీకు వందనములు చెప్పుచూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం ఉదయం 10:30 మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.

యేసుక్రీస్తు శిలువ మీదకి ఎక్కిన తర్వాత పలుకుతున్నటువంటి మాట. శిలువలో ఉన్నటువంటి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పటికే యేసుక్రీస్తును బాగా కొట్టారు. అప్పటికే యేసుక్రీస్తు చెంపలు వాసిపోయాయి, వీపంతా దున్నినట్టుగా చేయబడి ఉన్నది, మొత్తం అంతా కూడా ఎముకలు కనబడేలాగా, చర్మం అంతా ఊడిపోయేలాగా ఆయన భయంకరమైనటువంటి రక్తస్రావం కలిగి రక్తం అంతా కూడా కారిపోతూ ఇంకా కొద్ది క్షణాలుంటే చనిపోయేటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇది గమనించండి, ఆయన శిలువలో పలికాడు, శిలువలో క్షమించమని చెప్పాడు అనేటువంటి మాట కంటే ముందుగా ఆయన ఏ పరిస్థితిలో ఆ మాట పలుకుతున్నాడు కూడా చెప్పండి. గమనించండి, సాధారణంగా మనము ఎవరినైనా క్షమించాలి అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉంటామో, హ్యాపీగా కూర్చోనో, లేదంటే పడుకోనో, కాలు మీద కాలు వేసుకోనో, లేదంటే ఇవ్వడం సరే పోరు క్షమించాను వెళ్ళిపోను ఇంకా నా దగ్గర రావద్దు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ సమయంలో ఎవరినైనా క్షమించే గుణం ఉండొచ్చు ఒకవేళ మనకు, కానీ అక్కడ ఆ పరిస్థితి వేరు. యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఎలాగో ఉన్నదంటే అక్కడ ఇక కఠినమైనటువంటి పరిస్థితి, ఇంకా చనిపోబోతున్నాడు ఆయన. ఆ సమయంలో కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆయన ఏమన్నా, లేదంటే వాళ్ళని వేడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వారిని, అయ్యా నన్ను క్షమించండి, నన్ను శిలువలో నుంచి తింపేయండి నన్ను దయచేసి అని అలాగా అడుగుతున్నాడా, లేదు తండ్రి వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడా? గమనించండి, యేసుక్రీస్తు రెండు విధాలుగా మాట్లాడిండవచ్చు. ఒకవేళ ఏమని, అయ్యలారా ఇక్కడ ఉన్నటువంటి శిలువ వేస్తున్నటువంటి మీరందరూ కూడా నన్ను క్షమించండి, నన్ను చాలా బాగా బాధ పెట్టారు, ఇంకా నేను ఎప్పుడు కూడా సువార్త ప్రకటించను, ఇంకెప్పుడు కూడా వాక్యం ఎవరికి చెప్పను, నేను దయచేసి నన్ను విడిచిపెడితే నా పనిలో నేను వెళ్ళిపోతాను, నా మానాన్ని నేను ఉంటాను, నన్ను విడిచిపెట్టు అని చెప్పి వారందరినీ క్షమించండి అని అడగవచ్చు. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే యేసుక్రీస్తున్నటువంటి పరిస్థితి అదే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, బాగా కొట్టించుకున్నాడు, మొత్తం అంతా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా దయచేసి నన్ను క్షమించండి అయ్యా అని అడగాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఆయన అలాగా చేయలేదు. ఏం చేశాడు ఆయన, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు వీళ్ళు ఏం చేసేది, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. యేసుక్రీస్తుకి తెలుసా తెలీదు ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, అది ఎందుకు జరుగుతుందో అదంతా కూడా యేసుక్రీస్తుకు తెలుసు. యేసుక్రీస్తుకి ఎందుకు శిలువ వేయబడింది, యేసుక్రీస్తుకు ఎందుకు శిలువ వేయబడి ఉంది, సమాధానం చెప్పండి. యేసుక్రీస్తుకు ఎందుకు శిలువ వేయబడింది, ఎందుకు యేసుక్రీస్తుకు శిలువ వేశారు? మొన్నే కదా మనం గుడ్ ఫ్రైడే అనే సందర్భాన్ని ఒక పండుగను సమాజం అంతా చేసుకున్నట్టుగా చూశాము. యేసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు? మన పాపముల నిమిత్తమై బలిగా అర్పించబడడానికి యేసుక్రీస్తు బలి అర్పణగా ఆయనను తను తాను అప్పగించుకున్నాడు శిలువ మీద. ఇది నమ్మదగినటువంటి మాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే అది ఆత్మ సంబంధంగా చూస్తే యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తన శరీరంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాట. భూ సంబంధమైనటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తుకు శిలువ వేయడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అసూయ పడడము, ఆ కక్షలు కట్టి ఆయనను చంపడం అనేటువంటి జరిగింది. ఆయన మీద ఎన్నో కుట్రలు జరిగాయి. మీకు తెలుసు అంటే మనకు అందరూ బాగా తెలిసినటువంటి విషయాలు మనం ఎన్నో సినిమాలలో కూడా చూసి ఉంటాం. చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు శిలువలు సినిమాది అవన్నీ కూడా పిలాతు, తర్వాత హేరోదు రాజు, పిలాతు హేరోదు, తర్వాత కైసరు అనేటువంటి ఆయన. కైసరు అనేటువంటి ఆయనకు పెద్దగా అక్కడ ప్రాముఖ్యత లేదు, కానీ ఆయన అధికారి, ఉన్నతమైన అధికారి కైసరు. పిలాతు అనేటువంటి ఆయన, హేరోదు అనేటువంటి ఆయన, వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. వీళ్ళిద్దరి కంటే ముందుగా ఆయనకు శిలువ వేయడానికి నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఎవరు? హేరోదు, పిలాతు, వీళ్ళిద్దరి కంటే ముందు యూదులు పట్టుకున్నారు ఆయన. హేరోదు, పిలాతు వీళ్ళిద్దరు కూడా రోమా అధికారులు, రోమీలు వీళ్ళిద్దరు. ఒకరు వచ్చేసి చక్రవర్తి, ఒకరు వచ్చేసి రాజు, ఇంకొకరు కైసర్ అనేటువంటి ఆయన పెద్దరాజు.
హెరోద్ అనేటువంటి ఆయన, పిలాత్ అనేటువంటి ఆయన, వీళ్ళు చక్రవర్తులు అధికారులు అనమాట వీళ్ళు ఈ రోమాధికారంలో. అయితే యూదులు అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు, ప్రధాన యాజకులు యూదులు ఉన్నారు, అన్నయ్య కయప అనేటువంటి ఇద్దరు. ఆ కాలంలో యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నటువంటి ఆ కాలంలో అన్నయ్య కయప అనేటువంటి ఇద్దరు యూదుల యొక్క ఆ ప్రధాన యాజకులుగా పనిచేస్తున్నారు. వారు ఎందుకు ఆయనను సిలువ వేశారు అనేటువంటి విషయం మీకు చెప్తాను ఇప్పుడు వినండి. ఎందుకు వారు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి నిర్ణయించుకున్నారు, కుట్రలు పన్నారు అని అంటే, యేసువు వారు చేస్తున్నటువంటి తప్పుదములను చూసి ముఖం మీదనే చెప్తూ వచ్చాడు, అయ్యో శాస్త్రులైన పరిశైలారా, శాస్త్రులను పరిశైలారా, మీరందరూ కూడా సమాధిని పోలి ఉన్నారు, సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు, పైకి మీరు శృంగారంగా కనబడుతున్నారే గాని లోపల మీద అంతా కూడా కుళ్ళుతో నిండి ఉన్నారు, వీరు వేషధారులు అని ఎవరినైనా ఎదురుగా నువ్వు చెప్తావా వెళ్ళి? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేస్తున్న వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తావా? కానీ యేసుక్రీస్తుకు అధికారం ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. చెప్తానే ఆయనను బట్టి ఏమన్నారు వాళ్ళందరూ కూడా, ఇంకా చాలా విషయాలు గమనించండి. యేసుక్రీస్తు ఆ కొత్త బోధ ప్రకటిస్తూ ఉన్నాడు, ఈయన మనం పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రం కాకుండా కొత్తగా ఏంటో చెబుతున్నాడు అని చెప్పి ఆయన మీద కుట్రలు పన్ని అనేకులు ఆయన వైపు మళ్ళుతూ ఉన్నారని, అనేకులు ఆయన పక్కకు వెళ్ళిపోతున్నారు అని ఈ యూదులందరూ కూడా ఆలోచన చేసి, గమనించండి వాళ్ళందరూ కూడా కుట్రలు పన్నారు. యేసుక్రీస్తుకి సిలువ వేయడానికి గల కారణాలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఒక దగ్గరికి వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాడు అని అంటే, ఒక దగ్గరికి వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నారంటే ఎంతమంది వచ్చి కూర్చుండేవాళ్ళు అక్కడ? ఆయన వాక్యం చెప్తుంటే ఎంతమంది వచ్చి కూర్చుండేవాళ్ళు? చాలా మంది వచ్చి కూర్చుండేవాళ్ళు. ఆ కూర్చుంటూ వింటున్నటువంటి వారిని బట్టి అక్కడ ఉన్నటువంటి యూదా పెద్దలు, మత పెద్దలు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈయన ఇలాగే కొనసాగితే మా అధికారాలు మాకుండవు, అందరూ ఆయన దగ్గరికే వెళ్ళిపోతారు, కాబట్టి ఈయనను ఇలాగే వదిలిపెట్టకూడదు అని చెప్పి ఆయనకు ఎలాగైనా మరణశిక్ష వేయాలి అని, ఎలాగైనా చంపాలి అని అనేకమైన కుట్రలు పన్నారు. హెరోదుకు తెలుసా, పిలాత్కు తెలుసా, అది ఆయన ఎందుకు ఏ తప్పు లేదనేటువంటి విషయం తెలుసా? పిలాత్కు తెలుసు, ఇదిగో ఈయన ఎందుకు ఏ దోషము కనబరాలేదే, ఇది ఎందుకు ఈయనను సిలువ వేయాలని కోరుకుంటున్నారు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిచయ పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా సిలువ వేయి, మేము చెప్పినట్టు చెయ్యి, లేదంటే మేము కైసరికే పోయి చెప్తాము, కైసరికి వెళ్ళి చెప్తాము మేము, నువ్వు వేస్తానంటే వేయి, లేదంటే కైసరికి వెళ్ళి చెప్తాము అని అంటే, ఇదేదో తేడాగా ఉంది, కైసర్ దగ్గరికి వెళ్తే నాకునే ఉద్యోగం పోతుంది, నా పదవి పోతుంది అని చెప్పి పిలాతు, ఆయన యొక్క రక్తానికి నేను బాధ్యత కాదు, మీరే చేసుకోండి అని చెప్పి చేతులు కడుక్కొని బయటకు వచ్చేస్తాడు. అప్పుడు కైసరు హేరోదులు చేసినటువంటి ఆ తీర్పును బట్టి అతనికి సిలువ, యేసుక్రీస్తుకు సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళి సిలువలో ఆ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని కుట్రలు పడుతున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలుసా తెలియదా? యేసుక్రీస్తుకు తెలుసు, ఆయన నోట ఏ కపటం లేదు, ఏ రోజైనా కూడా ఆయన ఆయన ఎదుటి వాళ్ళను బూతులు తిట్టి మాట్లాడా, ఎప్పుడైనా నువ్వు ఎలాంటి వాడి, లేదంటే ఇదిగో కొడక, లేదంటే ఇదిగో ఇది అని చెప్పి ఏదైనా బూతులు మాట్లాడా? ఏనాడు ఆయన బూతులు మాట్లాడలేదు, కేవలము నీవు చేస్తున్న తప్పులను బట్టి ఆయన చూపించాడు, మారండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకు అర్థమైంది, ఆయన నా మీద కుట్రలు పడుతున్నారు వీళ్ళందరూ కూడా అని. ఈవెన్ అక్కడ వాళ్ళ శిష్యులు 12 మంది కూడా చెదిరిపోతారనే విషయం కూడా తెలుసు. ఇదిగో మీలో చాలా మంది నన్ను పట్టుకొని పోతున్నప్పుడు అందరు చెదిరిపోతారు. పేతురు చూసి ప్రత్యేకంగా పేతురు దగ్గరికి వచ్చి ఏమంటాడు పేతురు, ఇదిగో ఈ రోజు రాత్రి పొద్దున కల్లా కోడి కోయకు మునిపోయి నీవు నన్ను ముమ్మారు ఎరగకపోకుండా ఎరగను అని చెప్తావు అని అంటాడు. తెలుసా యేసుక్రీస్తు వీళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టిపోతారు, నా మీద అందరు కుట్రలు వండుతున్నారని, ఇస్కరేతీయుతో పట్టిస్తారని తెలీదా? అన్నీ తెలుసు, వాళ్ళ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ వారి మీద కోపం రాలేదు యేసుక్రీస్తుకి, ఆవేశం రాలేదు, కోపం రాలేదు. ఆయన వారిని తీసి ఏమైనా చేయాలి అనే ఆలోచన ఎప్పటికీ చేయలేదు. అయితే ఆ యేసుక్రీస్తు యొక్క మనసును మనం గమనించాలి ఇప్పుడు. ఆ మనసు ఏం చెప్తుంది మనకు కూడా?
చూడండి, తన శరీరంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడం దానికంటే గొప్ప పని ఏదైనా ఇంకొకటి ఉన్నదా? మన శరీరంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడం దానికంటే గొప్ప పని ఇంకొకటి ఏదైనా ఉన్నదా? లేదు. అదే యేసుక్రీస్తు నెరవేర్చాడు. నా శరీరంలో తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలి. నేను ఏం పడినా కూడా సరే, నా శరీరం నశించినా కూడా సరే, నా శరీరం అంతరించిపోయినా కానీ సరే, దేవుడు మళ్ళీ దాన్ని తిరిగి లేపడానికి సమర్థుడే. కాబట్టి నేను మాత్రం వెనుకడిగి వేయను. అయితే ఇలాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు తరచుగా ఎవరి గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు? యేసుక్రీస్తు ఎవరి గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు? మన గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు. ఆయన ఇదిగో తండ్రి, వీళ్ళు నన్ను ఏ విధంగా శిక్షించినప్పటికీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు. నా మీద ఇంతగా కుట్రలు పండుతున్నప్పటికీ వీళ్ళకి తెలియదు నా గురించి. నేనేం చేయబోతున్నానో తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియదు. ఇది గమనించండి. మళ్ళీ ఒకసారి వచ్చిన చదువుతున్నాను లూకా సువార్త 34:34 యేసు ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ చీట్లు వేస్తున్నారు ఆయన వస్త్రాన్ని పంచుకోవడానికి. నిజానికి అది లేఖనాలలో పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో ముందుగానే రాయబడింది. ఇదిగో ఆయన యొక్క వస్త్రంకు చీట్లు వేసుకుంటారు ఇక్కడ ఉండే వాళ్ళు అనేటువంటి విషయం అది నెరవేర్చబడతా వచ్చింది. గమనించండి, ఓవరాల్ గా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క మనసు ఏమై ఉన్నదో అనేటువంటిది ముఖ్యం. ఆయనకి ఏ పొద్దుటికి కూడా కోపం రాలేదు. ఏనాడు కూడా ఆయన కోపించుకోలేదు. ఏనాడు కూడా ఆయన అనుకుంటే ఆయన కూడా అన్నాడు కదా పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, పేతురు కత్తి పట్టిన వాడు కత్తితోనే నశించును, నేను దేవుడికి ప్రార్థన చేస్తే నా తండ్రి పరలోకములో నుండి అక్షోణులను పెద్ద పెద్ద రథాలను యుద్ధ సైనికులను పంపి వీళ్ళందరినీ కూడా నాశనం చేయడా, నేను తలుచుకుంటే చేస్తాడా చేయడా? చేస్తాడు. కానీ ఇది ఇలాగ జరగాలి, వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు, కానీ అది తెలియకోకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి తండ్రి వీళ్ళని క్షమించము అని చెప్పి వేడుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని మనం నేర్చుకోవాలి. మనం తరచుగా చూస్తున్నాం యేసుక్రీస్తు యొక్క హృదయంలో ప్రేమను చూస్తున్నాము, మనుషుని యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాము, మనం హృదయంలో ఏముండాలి అనేటువంటి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమ నేర్చుకోవాలి. క్రీస్తు మనసులో ఇంకా అనేకములు ఉన్నాయి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే గుణం ఉంది ఆయన హృదయంలో. అందులో భాగంగా ఈరోజు మనము క్షమాగుణాన్ని చూద్దాం. యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఉన్నటువంటి క్షమించే గుణం మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎవరము? లూకా సువార్త ఆరో అధ్యాయము నలభై వచనాన్ని మనం చూద్దాము. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలనే ఉండవలను. మన బోధకుడు ఎవరు? ఇప్పుడు మనకు బోధించేవాడు ఎవరు? మన బోధకుడు ఎవరు? శిష్యుడు అంటే వెంబడించేవాడు. మన బోధకుడు ఎవరు ఇప్పుడు? మన బోధకుడు అంటే ఒకటే మాట గుర్తు పెట్టుకోండి, బోధకుడు అంటే ఎవరంటే టీచర్. మనల్ని నడిపించేవాడు, మనకు బోధించేవాడు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన బోధకుడు. మనం ఏమవుతాము ఆయనకు? ఈ వచనం బట్టి చూస్తే శిష్యులము. ఆయన నేర్పించే బోధకుడు నేర్పిస్తూ ఉంటాడు, మన నేర్పిస్తూ మనకు బోధిస్తూ ఉంటాడు. ఆయన వలన మనం అందరం కూడా అనుసరిస్తూ నడుచుకుంటూ వింటూ వస్తూ ఉన్నాం. ఆయన బోధకుడు, మనం శిష్యులం. ఆయన గురువు మనం శిష్యులం. ఆయన బోధకుడు, మనం నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు గమనించండి, మనము ఎవరి పోలిని నడుచుకోవాలి? మనం అందరం కూడా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? మన బోధకుని పోలి నడుచుకోవాలి. మన గురువుని పోలి నడుచుకోవాలి. అక్కడ అదే ఉంది వచ్చిన చూడండి, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు కంటే అధికుడు అవుతావా? కాలేదు. కానీ నువ్వేం కావాలంటున్నాడు ఆయన? సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలనే ఉండును.
మనం అందరం ఎవరి వల్ల ఎవరి మాదిరి ఉండాలి మనం కూడా ఇప్పుడు? మన బోధకుని వల్లే ఉండాలి. మన బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు. మనం అందరం శిష్యులం ఆయనకు. అయితే మనం ఎవరి పోలికల ప్రకారం నడుచుకోవాలని అంటే ఎవరి యొక్క అడుగుజాడలో ఎవరి యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలి? యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో, యేసుక్రీస్తు యొక్క చిత్తానుసారంగా ఆయన మాటలను బట్టి మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనం శిష్యులము, ఆయన బోధకుడు. మనం శిష్యులము, ఆయన గురువు. కాబట్టి మనం ఆయన పోలి నడుచుకోవాలి. అయితే ఆయన కంటే అధికులం కాలేం మనం. ఎంత ప్రయత్నించినా అధికులం కాలేం. ఎందుకంటే ఆయన నేర్పించేది, ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన కంటే అధికులం కాలేం. అయితే మనం ఎలాగా ఉండాలి? ఆయనను పోలి ఉంటే చాలు. ఆయనను పోలి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదా లేదా? ఉందా? యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం ఉండాలన్నా? అందుకోసమైనా మనం మనం క్రిస్టియన్స్ అని పిలిచేది. మనము కులాన్ని బట్టి కాకుండా క్రైస్తవ్యాన్ని బట్టి చూస్తే మనం అందరం ఎవరము? మనం ఎవరము? క్రిస్టియన్స్ కదా. అంటే ఒకటే ఆలోచన చేయండి, నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడిన తర్వాత మనం అందరం కూడా క్రీస్తు యొక్క ఫాలోవర్స్, క్రీస్తుని వెంబడించే వాళ్ళం, క్రీస్తు యొక్క శిష్యులం మనం అందరం. అంటే దాని అర్థము శిష్యులైన ప్రతి వాడు క్రైస్తవుడైన అర్థం. మనం అందరం కూడా క్రిస్టియన్స్, క్రైస్తవులు. క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క శిష్యులు అని అర్థం. క్రిస్టియన్ అంటే అర్థము క్రీస్తు యొక్క శిష్యులు అని అర్థం. మనము క్రీస్తు యొక్క అడుగు జాడలలో మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఎలా ఉన్నామంటే ఆదివారపు క్రైస్తవులం అయ్యాము. నేటి సమాజంలో ఉన్నటువంటి మనందరం కూడా ఎలాంటి వారము? ఆదివారపు క్రైస్తవులం. ఆదివారపు క్రైస్తవులు అంటే అర్థమైంది మీకు ఏంటి? కేవలము ఆదివారం వచ్చిందంటే మనలో క్రైస్తవుడు నిద్రలేస్తాడు, ఇంకా తర్వాత పడుకుంటాడు వెళ్ళి, మళ్ళీ ఆదివారం దాకా నిద్రలేడు. ఆదివారం వచ్చిందంటే మనం క్రైస్తవులం అంతే కదక్క. అంటే నేను మన గురించి అంటే మీ గురించి బాధపడద్దండి, సమాజంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నాను. ఏమవుతుందంటే ఆ గుమ్మం దాటి అవతలకి మందిరం గుమ్మం దాటి లోపలికి వెళ్ళినప్పుడు చాలా భక్తిగా ఉంటారు. గుమ్మంలో దాటి అవతలకు పోయినాక భక్తి వస్తుంది, గుమ్మం దాటి అవతలకు వచ్చిన తర్వాత మామూలు అయిపోతుంది. అందుకే మనం సరిగా క్రైస్తవులో కాలేకపోతున్నాం. కేవలం పేరు పెట్టుకున్నాం అంతేగాని దాన్ని వెంబడించలేదు, దాని ప్రకారం ఉండలేదు. కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు అంటే ఆయనను పోలే నడుచుకోవాలి అని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఆయన హృదయంలో ఏముందని చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు. క్షమించే గుణం ఉంది మనలో. ఉందా యేసుక్రీస్తు యొక్క లాంటి క్షమించే గుణము మనకు ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చు ఉన్నాడు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నేను వారి పాపములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు మన గురించి ఏ విధంగా ఉన్నాడు? మన పాపములను క్షమించేవాడిగా ఉన్నాడా? మన పాపములను ఎప్పుడు గుర్తు పెట్టుకొని అలాగే దాని ప్రకారం చేసేవాడిగా ఉన్నాడా? మన పాపములను క్షమించేవాడిగా ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మనమందరం ఎవరి పోలిక ప్రకారం ఉండాలి. ఇప్పుడు దేవుడు మనలను క్షమిస్తూ ఉన్నాడు, మరి మనము ఆయన పోలికలో ఉండాలా లేదా? మనమందరం కూడా ఆయన పోలిక ప్రకారం ఉండాలా లేదా? ఇప్పుడు మరి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు అని అంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా క్షమించేవారుగా ఉండాలి. కానీ మనం అలా లేమంటే ఆయన పోలికలో ఉన్నట్టుగానా? లేదు. ఒకసారి 2వ కొరింథీ పత్రిక చూద్దాం. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, మనమందరమును ముసుగు లేకుండా ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దంలో ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత ఆయన పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. ఎవరి పోలిక ప్రకారం మనం మార్చబడుతూ ఉన్నాము? మనం అందరం కూడా ఎవరి పోలిక ప్రకారం మార్చబడుతున్నాము? ఇక్కడ చూడండి ఒకసారి, అదంతా కూడా మన
మనలను వేరే ఆలోచనలకు తీసుకెళ్ళడానికి జరుగుతుంది. అంతా మనం ఇక్కడే ఉన్నాము. మనమందరం కూడా ఎవరి పోలిక ప్రకారం నడుచుకోవాలి? ఇప్పుడు ఎవరి పోలిక ప్రకారం మనం తయారు కావాలి? ఎవరి పోలికలో మనం ఉండాలి? ఇప్పుడు దేవుని యొక్క పోలికలో ఉండాలి, మన తండ్రి పోలికలో మనం ఉండాలి. ఈ పోలికలను బట్టి మనం తయారవుతూ రావాలి, నూతనంగా రావాలి. ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిరోజు మనకేం కావాలి? ప్రతిరోజు ఆయన పోలిక మనలో రావాలి, రావాలి ఖచ్చితంగా. ఇది జరగాల్సిన విషయం. ప్రతిరోజు మనలో నూతనమైన జీవం, నూతనమైనటువంటి ఆలోచనలు పుడుతూ రావాలి, నూతనమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే గుణాలు మనలో రావాలి ప్రతిరోజు. ఇది దేవుని యొక్క స్వరూపంలో మనం ఎదిగేటువంటి విధానం. ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు, కానీ మనం క్షమించేవాడిగా లేకపోతే ఆయన పోలికలో ఉన్నట్టుగానా లేనట్టుగానా? ఇప్పుడు లేము. గమనించండి, నేను ఎక్కువగా తీసుకోవాల్సిన ఎక్కువగా నేను మాట్లాడుతాను దీని గురించి. ఇంకొక విషయాల గురించి మనం ఆలోచన చేస్తే, మనం అందరం కూడా ఎవరి పోలికలో మాట్లాడి ఎవరి పోలిక చొప్పున ఉండాలి? ఇక్కడ మనమందరము ఆయన పోలిక చొప్పున తయారవుతూ రావాలి. ఇది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి మంచి లక్షణం. ఇంకా వచ్చిన ముందుకెళ్దాం. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, 9, 10 వచనం కలిసి ఉన్నాయి ఇక్కడ. ఒకడితో ఒకడు అబద్ధము ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పొడుగు చొప్పున నూతన పచ్చబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరు మీ పాత స్వరూపం, మీ ప్రాచీనటువంటి స్వభావం, ప్రాచీన స్వభావం అంటే మీకు ముందున్నటువంటి స్వభావం, క్రీస్తులోకి రాకమునకు మీకున్నటువంటి స్వభావం, క్రీస్తులోకి రాకమునకు మీకున్నటువంటి స్వభావమును పరిత్యజించారు, వదిలేశారు, దాన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చారు కనుక నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నవీన స్వభావం, నవీన అంటే న్యూ లైఫ్ అంటారు, న్యూ యాటిట్యూడ్ అంటారు. న్యూ యాటిట్యూడ్ అంటే నవీన స్వభావము, నవీన అంటే కొత్త స్వభావము, నూతనమైనటువంటి స్వభావమును మీరు ధరించుకోవలసిన వారిగా ఉన్నారు. అంటే ఎవరిది అది? ఆ నూతన స్వభావం ఎవరిది? క్రీస్తు ప్రభు వారి యొక్క నూతనమైనటువంటి స్వభావంలోకి మీరందరూ కూడా వచ్చేసారు. క్రీస్తుకు మునుపు వేరుగా ఉన్నారు, ఓకే. ఇప్పుడు ఎలాగో ఉండాలి? ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. ఆ ధరించుకున్నటువంటి వారికి ఏమున్నదో చూద్దాం. అలాగే కింది 13వ వచనంలోకి వస్తే, ఇప్పుడు నేను ఇంకొక ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాను. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా. అర్థమవుతుందా? ఎవడైనా మీకు, ఎవరైనా అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరైనా మీకు హాని చేస్తున్నారు అని మీకు అర్థమైతే మీరేం చేయాలి? ఎవడైనా మనకు హాని చేస్తున్నాడు అని మనకు అర్థమవుతున్నప్పుడు మనం అన్ని ఏం చేయాలి? లేదా వాడు హాని చేశాడు మనకు అని మీకు అర్థమైంది, నువ్వేం చేయాలి? ఇప్పుడు మీరందరూ నవీన స్వభావాన్ని ధరించుకునవలసిన వారు, కొత్త రకంగా దేవుని ఎందు పుట్టినటువంటి వారు, నూతనమైన స్వభావం ధరించుకునవలసిన వారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ చూడండి, వచనాలు చదవండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు ఒకనినొకడు ఏం చేయాలి? ఒకనినొకడు సహించాలి ఫస్ట్. ఇది యేసుక్రీస్తు యొక్క మనసులో ఉన్నటువంటి స్వభావమేనా? యేసుక్రీస్తు యొక్క మనసులో ఏముంది? సహించే గుణం ఉందా లేదా? సహించాడా లేదా? సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? సహించి తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు. అది సహించే గుణమా సహించని గుణమా? సహించాడు. ఇంకా అలాగే ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి, ఒకడు ఒకడు మీరు ఒకవేళ మీకు ఎవరైనా హాని చేసినా అనుకునే నడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఒకనినొకడు ఏం చేయాలి ఇప్పుడు? ఇది క్రీస్తు యొక్క మనసు నేను ఈరోజు నేర్పబోతున్నట్టు, ఈరోజు మనం చదువుతున్నటువంటి అంశం. ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించాలి, ఒకరినొకడు క్షమించాలి. ఒకడు ఒకవేళ మీకు ఎవరైనా హాని చేస్తున్నారు అని అన్నప్పటికీ కూడా
మీరు ఒకరిని ఒకరు క్షమించుకునే వారిగా ఉండాలి. ఇది ఎవరి మనసు? ఇది ఎవరి మనసు? చూడండి, వచనం పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును కూడా క్షమించండి. ఇది క్రీస్తు యొక్క మనసు. క్రీస్తు యొక్క మనసు మిమ్మల్ని క్షమిస్తూ ఉంటే ఇప్పుడు మీరు పక్కన క్షమించలేకపోతున్నారు. ఇందులో భాగంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చిన్న ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు కాలంలో జరిగినటువంటి ఉదాహరణ. దీన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనం చూసుకుంటున్నప్పుడు ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా ఎన్ని మార్లు మనం క్షమించాలి అని అడిగాడు. అడిగాడా లేదా? అడిగాడు. అడిగితే అందుకు ప్రభు ఏమన్నాడు? ఇదిగో గ్రంథంలో ఏడు మార్లు, దినమునకు 7 మార్లు క్షమించమని చెప్పాడు కదా అంటే, అలా కాదు 77 మార్లు నువ్వు క్షమించమని చెప్పాడు. ఎన్ని మార్లు క్షమించమని అంటాడు? కౌంటింగ్ పెట్టుకోకూడదు. ఈరోజు 1వసారి క్షమించాను, 2వసారి క్షమించాను, 3వసారి క్షమించాను, 4వసారి క్షమించాను, 5వసారి క్షమించాను, 7వసారి, ఇంకా 7 సార్లు అయిపోయినాయి, క్షమించే పరిస్థితి లేదు. అలా కాదు క్రైస్తవులు. క్రీస్తు యొక్క తత్వం అది కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఎండింగ్ లేని విధంగా చెప్పాడు. అంటే 70 ఇంటూ 7 మార్లు అంటే అప్పుడు ఎన్ని మార్లు అవుతుంది? 70 ఇంటూ 7 మార్లు అన్నప్పుడు, 70 ఇంటూ 7 అన్నప్పుడు ఎన్ని మార్లు అవుతుంది? అది 70 ఇంటూ 7 అన్నప్పుడు 490 సార్లు. 490 సార్లు నువ్వు క్షమించాలనే అర్థమా? లేకపోతే అసలు నువ్వు పూర్తిగా క్షమిస్తూనే ఉండాలనేది అర్థమా? 70 ఇంటూ 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి అని చెప్పినప్పుడు అంటే 490 మార్లు నువ్వు క్షమించాలి అని అర్థమా? లేదంటే నీవు ఇంకా దినమంతా కూడా అసలు వాడిని క్షమించుతూనే ఉండాలనేది అర్థము? ఏంటి అక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పుతున్న విషయం? ఎన్ని మార్లు క్షమించాలి ఇప్పుడు మనం ఒకరిని? దాని అర్థం ఏంటంటే కౌంట్ చేసుకోకూడదు అని అర్థం. మన అంటే లెక్క పెట్టుకోకూడదు క్షమించే గుణంలో. నీవు నీ సహోదరుని క్షమిస్తూనే ఉండాలి ప్రతిసారి. ఎందుకంటే వారిని రక్షణ మార్గంలోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. నీవు లేదని చెప్పి వారిని కక్షలు పెట్టుకొని వారిని క్షమించుకోకుండా ఉంటే వాడు నీకు విరోధంగానే ఉంటాడా? మిత్రుడే అవుతాడా? విరోధి అవుతాడు. కాబట్టి ప్రతి విషయంలో క్రైస్తవులు కలిగి ఉండాల్సిన మనసు ఏంటంటే సహించాలి. ఎవడు ఏమన్నా, ఎవడు ఏం చేసినా దేవుడికి అప్పచెప్పాలి. మనం ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు యేసుక్రీస్తు. ఇదిగో ఒక వ్యక్తి, ఒక అధికారికి కొంత సొమ్ము బాకీ ఉన్నాడు. ఆ అధికారి ఎన్నో మాటలు అతని దగ్గరికి పంపించి, నువ్వు కడతావా కట్టవా, కడతావా కట్టవా అని అడిగితే ఈయన ఎన్నో మాటలు వెళ్ళి, నేను కడతాను, నన్ను ఓర్చుకో ఈ రోజుకి, ఇంకా లేదంటే ఈ నెల ఓర్చుకో, ఇంకా కొన్ని రోజులు ఓర్చుకో, ఇంకా కొన్ని రోజులు ఓర్చుకో అని చెప్పి క్షమించబడుతూనే వస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఫైనల్గా ఏమడుగుతాడంటే, నువ్వు కడతావా కట్టవా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దాసులు ఏమంటాడు, అయ్యా నేను చిన్నపిల్ల, నా భార్య పిల్లలు నాకున్నారు, కట్టడానికి చాలా కష్టంగా ఉంది అని తన పరిస్థితిని తను చెప్పుకున్నప్పుడు ఆ అధికారి ఏం చేస్తాడు అతన్ని? సరే నువ్వేం కట్టాల్సిన పని లేదు, నీకు వెళ్ళిపో, నువ్వేం కట్టద్దు, ఇంకేం వద్దు అని చెప్పి వదిలేస్తాడు. అయితే వీడు వదిలేసిన తర్వాత వెళుతూ ఏం చేస్తాడో తెలుసా? వీడికి వేరే వాడు బాకీ ఉండేవాడు. వాణ్ణి పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? గొంతు పట్టుకొని, నీవు ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా అని వేరే వాడిని గొంతు పట్టుకొని, కాలర్ పట్టుకొని నిలదీసి వాడి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ అదంతా చూస్తున్నటువంటి ఈ అధికారి యొక్క మనిషిని చూసి, అయ్యా వాడు నీ దగ్గర ఇంత సొమ్మును అచ్చి ఉంటే, బాకీ ఉంటే దీనంతటూ కూడా క్షమింపబడి పక్కకి వెళ్ళిపోతూ వాడి కొంత బాకీనే వాడిని వదిలిపెట్టలేకపోతున్నాడు, నువ్వు ఎందుకు వాడిని వదిలిపెట్టావు, వర్జుడు అక్కడ పోయి వాడిని పట్టుకుంటున్నాడు అని అంటే, అప్పుడు వాడిని పిలుచుకురాలైతే అంటాడు. పిలుచుకొస్తే, ఏరా నీవు నాకు ఇన్ని దినారములు బాకీ ఉంటే నేను వదిలేశానే, నీవు వాడు కొంచెమే కదా నీకు బాకీ, దాన్ని క్షమించలేవా నీవు? కాబట్టి నీవు ఇప్పుడు నాకు కట్టాలి మొత్తం అని చెప్పి మళ్ళీ కట్టేటట్టు చేస్తాడు అక్కడ ఉన్నటువంటి అధికారి. ఇప్పుడు దేవుడు అది ఏం నేర్పుతున్నాడు అందులో భాగంగా?
నీ వెళ్ళి దేవుడి దగ్గరికి నువ్వు చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి, ఇన్ని పాపాలు చేస్తుంటాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర రొమ్మలు బాదుకొని బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడికి అక్కడ అన్ని క్షమించబడి బయటకు వస్తాం. నీ పక్కన వచ్చి ఒక చిన్న మాట అంటే నువ్వు ఒప్పుకో. దేవుడేమో నీ దగ్గర ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి, నీవు మాత్రం నీ పొరుగువాడిని నీ చిన్న మాట అంటే నువ్వు క్షమించవా. అందుకు దేవుడు ఏమంటాడు తెలుసా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నానే, మీరు ఎదురువాడిని క్షమించరా, కాబట్టి నేను కూడా మిమ్మల్ని క్షమించాను. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? అలా ఉండకూడదని నేర్పుతున్నాడు యేసుక్రీస్తు. మనము దేవుడు మన పాపములన్నిటిని కూడా క్షమిస్తూనే ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే పొరుగువాడు ఏదైనా చిన్న ప్రాబ్లం మనకు పెట్టినా, చిన్న సమస్య మనకి ఇచ్చినా కూడా మనం క్షమించలేకపోతున్నాం. మనం క్షమించబడాలి అని అంటే మనం కూడా ఎదుటి వాళ్ళను క్షమించాలి. ఇదిగో ఒక వ్యక్తి నీకు ఏదైనా బాకీ ఉంటే, వేరే వాడు ఎవడైనా నీ మీద శత్రువుగా ఉన్నప్పుడు వాడికి ఏం చేయాలి? నీవు శత్రువు ఆకలి కొంటే ఆహారం ఇవ్వాలి, శత్రువు దాహం ఉంటే దాహానికి నీళ్ళని ఇవ్వాలి, శత్రువు పలానా పరిస్థితుల్లో బాగలేడు అని అంటే వాడికి ఏం చేయాలి? వెళ్ళి సహాయం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను చేసినటువంటి ఆ పనులను బట్టి నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. ఈ క్షమాగుణం మనలో ఉండాలి. ఇంకా చాలా విషయాలు నేను చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ సమయం మనకు తక్కువగా ఉన్నది. గమనించండి, మనం ఎదుటి వారిని క్షమించేవారిగా ఉండకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించాడు. మనం నిజమైన క్రైస్తవ్యంలోము నిజమైనటువంటి క్రీస్తుని వెంబడించే వారి అయితే మనం కూడా క్రీస్తు యొక్క పోలికలో మనం ఉండాలి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.

అద్వితీయ సత్యదేవుడు, సర్వోన్నతుడు, సర్వ జ్ఞానైనటువంటి తండ్రినటువంటి దేవునికి ఈ సమయమందు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనమందరము సజీవులుగా ఉంచినందుకు, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అదే రీతిగా మన రక్షకుడు, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి నా పాలివారు, క్రీస్తునందు సహోదర సహోదరులైనటువంటి మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారం మనం ఈ రీతిగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ఎల్లవేళ మనకు తోడుగా ఉండి మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. వాక్యాన్ని నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా గ్రంథము చెప్పింది ఖచ్చితంగా మనం నేర్చుకుంటున్నామా లేదా వాటిని పరిశీలన చేస్తున్నామా లేదా అని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా పరిశోధన చేయాలి. దానిని మనము నేర్చుకొని ఇతరులకు ప్రకటించేటువంటి స్థితిలో కూడా ఉండాలని మీకందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంటున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారం జరిగినటువంటి లెసన్ ఏంటో ఒక 2 నిమిషాలు మీకు తెలియజేసి ఆ తర్వాత ఈ దినపు మన లెసన్ మనం వెళ్దాం. గడిచిన వారం, అంతకుముందు వారం మనం ఆలోచన చేస్తే రక్షణ అనేటువంటి పాఠాన్ని గురించి మనము గత 3 వారాలుగా నేర్చుకున్నాం. ఆ యొక్క రక్షణలో మొదటి భాగము అంటే మొదటి మెట్టు వాక్యము వినడమని, రెండవ స్టెప్ ఏంటంటే రెండవ పాఠం ఏంటంటే విశ్వాసము అనేటువంటి పాఠాలను నేర్చుకున్నాం. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఆ యొక్క విశ్వాసము అనేది దేవుని యొక్క మాట చేత మాత్రమే కలుగును. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం, వినడం, ధ్యానం చేయడం, పరిశీలన చేయడం, పరిశోధన చేయడం, వీటన్నిటి వలన మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. రక్షణలో ఉన్నవారైతే ఇంకా విశ్వాసము వృద్ధి అభివృద్ధి పొందుతుంది. అది దేవుని యొక్క మాటల చేత మాత్రమే వీలవుతుంది, కానీ నీ నా మాటల చేత అది వీలు పడదు. ఎందుకంటే మనము విశ్వసించడం అంటే నమ్మడం. మనం ఏదైతే విన్నామో అది నిజమని అంగీకరించడం, ఆ యొక్క మాటలని మనము అనుసరించడం, ఆ మాటలు అంటే దేవుని మాటలు లేదా ప్రభువారు మనకు తెలిసేటటువంటి మాటల మీద పూర్తిగా ఆధారపడడం అనేదాన్ని విశ్వాసం అంటారనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఈ యొక్క రక్షణలో విశ్వాసము అనేది చాలా ముఖ్యమైనదని, రక్షణలో విశ్వాసమే కాకుండా రక్షింపబడిన తరువాత కూడా మరణము వరకు నమ్మకంగా మనం దేనైతే విశ్వసించామో దానిలోనే కొనసాగడం కూడా చాలా ముఖ్యము అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. దీని గురించి ప్రభువారు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యం మీ యొక్క హృదయాలను కదిలించాలి, మిమ్మల్ని విశ్వాసంలో అభివృద్ధిపరచాలి, ఆత్మీయస్థితిలో బలపరచాలి, విశ్వాస వీరులుగా తీర్చిదిద్దాలి. కాబట్టి మనం మన యొక్క ఆత్మీయ జీవితములో మన యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క విశ్వాసం పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం నేర్చుకున్నాం. ఈ విశ్వాసము అనేటువంటిది కొద్దిమంది లోకంలో ఉన్నవారైతే మనం చూస్తే వారి అవసరతలు తీర్చినటువంటి సమయంలో విశ్వాసంగా ఉంటారు,
వారి అక్కర్లలో ఉపయోగపడేటువంటి సమయాల్లో విశ్వాసం ఉంటారు, వారు అడిగిన పని చేసి పెట్టేటువంటి సందర్భాల్లో విశ్వాసం ఉంటారు, వారికి తోడుగా ఉన్నటువంటి సందర్భాల్లో విశ్వాసం ఉంటారు. కానీ ఇది నిజమైనటువంటి విశ్వాసం కాదు. నిజమైనటువంటి విశ్వాసం అనేది హృదయములో విశ్వసించాలి, హృదయపూర్వకంగా నమ్మాలి, ఇది విధేయతతో కూడినటువంటిది, అదే రీతిగా ఇది స్థిరమైనది. విశ్వాసం కలిగి ఉన్నాడని ఒక మనిషి చెప్పడానికి రుజువు ఏంటంటే క్రియలు. ఈ యొక్క విషయాన్ని కూడా మనం గడిచిన వాళ్ళు నేర్చుకున్నాం. ఇలా వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు అనేక సందర్భాల్లో అనేక మంది గురించి మనకు ప్రకటించడం జరిగింది. వారిలో విశ్వాసులకే తండ్రి అని అబ్రహాము గారికి దేవుడు గొప్ప మాటను సెలవిచ్చారు. అది మనం ఈనాడు అనేక మంది ఆలోచన చేస్తున్నాం. మనం కూడా ఆయన బాటలో నడవాలి అనేటువంటి విషయాన్ని బట్టి ఈ యొక్క విశ్వాసము అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ప్రతిదినము ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాకుండా రక్షణలోనికి రావాలనుకునేటువంటి వారు అనేక మంది విశ్వసిస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేక స్వస్థతలు, అద్భుత కార్యక్రమాలు, అనారోగ్యాలు అన్నింటినీ ప్రభువారు స్వస్థత పరిచినట్లుగా, అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత కలిగించినట్లుగా కూడా మనం చూసాం. ఈ యొక్క విశ్వాసం ఎలా పెరుగుతుందంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని మనము కొనసాగించుకోవడం ద్వారా ఈ యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది, ఈ యొక్క విశ్వాసం అనేది పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గడిచిన వారం ఆలోచన చేశాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వినాలి. దాన్ని దేన్నైతే మనం విన్నామో, అంటే క్రీస్తు ప్రభు వారి మాటలు, దేవుని మాటలు, వాటి ఎందుకు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసం ద్వారా ప్రాక్టీస్ చేస్తూ క్రియలు జరిగిస్తే మనము విశ్వాసంలో బలంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గడిచిన వారాన మనం నేర్చుకున్నాం. మనం ఏమి విన్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని. ఎక్కడ విశ్వసిస్తామంటే హృదయములో విశ్వసిస్తాము. వినేది బయటకు కనిపిస్తుంది, విశ్వసించేది బయటకు కనిపించదు. ఆ తర్వాత మూడవది, అంటే ఈ వారం మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే మారు మనస్సు. ఈ వారం మనం నేర్చుకోబోయేది మారు మనస్సు. ఈ యొక్క మారు మనస్సు అనేది కూడా మన యొక్క హృదయం లోపలే జరుగుతుంది. ఇది పైకి కనిపించేటువంటి కార్యక్రమము కాదు. ఎందుకు అంటే మార్పు పొందడం అనేది శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మనస్సు మారుతూ మారుతూ మారుతూ వస్తుంటుంది, చెలిస్తూ వస్తుంది, సమయాన్ని బట్టి, క్రియలను బట్టి, అవసరతను బట్టి మారుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి క్రీస్తునందున్నటువంటి వారి యొక్క మనసు అయితే ఎప్పటికీ మారదండి. ఎందుకంటే ఆయనకు కలిగినటువంటి మనస్సే మనకు ఉంది కాబట్టి ఆ యొక్క మనసు ఎప్పుడు మారదు. ఒక్కసారి ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఎప్పటికీ అందులో నుంచి తొలగిపోడు. ఎందుకంటే ఆ మారు మనసు అనేది దేవుని యొక్క వాక్యం వినడం వలన జరిగింది కాబట్టి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మంది మారు మనసు అంటే ఏంటంటే వాళ్ళు ఆలోచన చేసేది వారి యొక్క అలవాట్లు మార్చేసుకోవడం, లేదా వారి యొక్క పద్ధతులు మార్చుకోవడం, లేదా వారి యొక్క అవసరతలు మార్చుకోవడం, వారి శరీర సంబంధమైనటువంటి కార్యాలను బట్టి క్రియలు మార్చుకోవడం, వీటిని మారు మనసు అంటారు. కానీ మనకు మారు మనసు అనేది ఏంటంటే, ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, వినినటువంటి వాక్యము మన యొక్క హృదయములో క్రియను జరిగించినప్పుడు పాత వాటన్నింటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి మనుషులుగా మారడానికి జరిగేటువంటి ప్రక్రియ మారు మనసు. అంటే దేవుని వైపుకి పూర్తిగా తిరగడము. మన క్రియలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఇవన్నీ చెడ్డవని గుర్తించడము, వాటిని ద్వేషించడము, వాటిని విడిచిపెట్టడము, మన ఆలోచనను పూర్తిగా మార్చుకోవడము, దేవుని వైపుకి
తిరగడము. ఇది నిజమైనటువంటి మారు మనస్సు. ఈ యొక్క మారు మనసు కావాలని దేవుడు మన నుంచి ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. క్రైస్తవులకైతే చాలా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని గురించి ఈ సమయం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదువుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 3:20 ఒకసారి చదువుతా చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఏమంటున్నాడండి? మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు పొంది తిరగండి. మన యొక్క అనుదిన జీవితంలో మనము మంచివారుగా ఉంటే, దేవుని యొక్క గ్రంథానికి లోబడినటువంటి వారముగా మనం ఉంటే, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క మాట మనకు అవసరం లేదు. ఎందుకంటే రక్షణ పొందుకున్నాం కాబట్టి. కానీ రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆలోచన చేయవలసినటువంటి విషయము, మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమే మారు మనసు కావాలి, మారు మనసు పొందుకోవాలి. ఎవరైతే పాపులుగా జీవిస్తున్నారో, ఎవరైతే చెడుని ఇష్టంగా చేస్తూ ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉంటున్నారో, ఎవరైతే సాతానుకు లోబడి యొక్క లోకముల వారి యొక్క జీవితాన్ని గడుపుతూ గతించిపోతూ ఉంటున్నారో, అలాంటి వారికి నిజమైనటువంటి మారు మనసు అవసరం. ఎందుకంటే వారు పాపులు కాబట్టి, వారు పాపములోనే బ్రతుకుతున్నారు కాబట్టి, వారు పాపపు క్రియలను జరిగిస్తూ ఉంటున్నారు కాబట్టి, అలాంటి వారికి మారు మనసు అనేది అవసరము. మరొక విషయాన్ని మనం ఇదే అపొస్తల కార్యగ్రంథంలో మనం చూద్దాం. ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. నేను చదువుతున్నా చూడండి. 2 అపొస్తల కార్యములు 38 మనందరికీ కంఠత వాక్యం ఇది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, శిష్యులకు కనబడి సంఘాన్ని స్థాపించబడడానికి రోజు, స్థాపించే రోజు అంటే పెంతెకొస్తు పండగ దినాన, యెరూషలేములో శిష్యులందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి విషయాలు అన్నీ ఏంటంటే క్రీస్తు ప్రభువు నామమును కూర్చున్నటువంటి విషయాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏవైతే తెలియచేయమని చెప్పారో ఆ యొక్క విషయాలు అన్నింటినీ అపోస్తులైనటువంటి పేతురు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా అపోస్తలు అందరూ కలిసి బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది వారి హృదయంలో నొచ్చుకున్నారు. వారు ఈ మాట నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకొని, సహోదరులారు మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, దానికి పైన మీరు చూస్తే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి విషయాలు అన్నింటినీ, అంతకుముందు వారు క్రీస్తు ప్రభు వారిని ఏ రీతిగా సిలువ వేశారు, ఒక రక్షకుడిని ఏ రీతిగా సిలువకు అప్పగించారు, ఈ విషయాలు, ఆయన ప్రభువారి విషయాలన్నింటినీ వారు ప్రకటిస్తూ వస్తున్నప్పుడు అక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరూ వెంటనే ఆలోచన చేశారు. అంటే వెంటనే మార్పు పొందారు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో, ఆ వినటువంటి మాటల యొక్క హృదయంలో కార్యం జరిగిస్తే వెంటనే నీ యొక్క మనసు మారుతుంది. నువ్వు మనసు మారినప్పుడు వెంటనే నోటు చూసేటువంటి మాట ఏంటంటే, ఏమని? హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము, దేవుని యొక్క వాక్యం క్రియను జరిగిస్తే, మనసును మారిస్తే వెంటనే మేమేం చెయ్యాలి అనేటువంటి మాట ఒక మనిషి నోటి నుంచి రావాలి. సువార్తికుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, సహోదర సహోదరుల వాక్యాన్ని ప్రకటించినప్పుడు, అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయం కదిలించబడి దేవుని యొక్క మాట చేత, నీ నా మాట చేత కాదండి, దేవుని యొక్క మాట చేత క్రీస్తు ప్రభువారిని విషయాలని అవి వారి యొక్క హృదయాన్ని కదిలించినప్పుడు
వెంటనే ఏం చేస్తారు? మేమేమి చెయ్యాలి అని అడుగుతారు. అలా అడిగినప్పుడే అప్పుడే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఎందు నిమిత్తమంటే పాప క్షమాపణ నిమిత్తము. ఎవరైతే పాపము చేసి ఉన్నారో అలాంటి పాపులందరూ పరిశుద్ధులవ్వడానికి, దేవుని ఎదుట నిష్కలంకులుగా కనిపించడానికి, ఆయన ఎప్పుడు స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నిజమైన బిడ్డలుగా బ్రతకడానికి, పరలోకమును స్వతంత్రించుకొని అందులో చేరి ఆకలి దప్పులు లేకుండా ఎల్లప్పుడూ ఉండడానికి ఇదిగో ప్రతి ఒక్కరూ మారు మనసు అనేది పొందవలసినటువంటి అవసరం ఉంది. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి రెండు విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే, మరో క్వశ్చన్ నేను చదువుతాను చూడండి, లోకసువార్త 13:3 నేను చదువుతాను. 3వ వచనం, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇంకొక విషయం, ఎందు నిమిత్తం మారు మనసు పొందాలంటే, మారు మనసు అనేది పొందకపోతే నశించిపోతారు కాబట్టి. ఎవరైతే మారు మనసు పొందరో, మారు మనసును పొందకుండా ప్రభువారిని ఒప్పుకోరో, ఒప్పుకోకుండా రక్షణలోనికి అడుగు పెట్టరో, ఇలాంటి వారు నశించిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది అవసరము. మీ పాపాలు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఇది గ్రంథం చెప్తూ ఉన్నటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మారు మనసు అనేది ఎందుకు అవసరం? మనం చూసాం మారు మనసు ఎందుకు పొందాలి అని. ఇప్పుడు దాకా మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఆ యొక్క మారు మనసును కూర్చున్నటువంటి విషయాన్ని, ఒక విషయాన్ని నేను పరిశుద్ధ గ్రంథం చదువుతాను చూడండి. యెషయా ప్రవక్తగా రాసినటువంటి విషయము 59:2, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ చూడండి, మీ పాపములు, మనం చదవబడినటువంటి విషయాలు అనుకున్నాం, పాపము చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పాపము పోవడానికి మారు మనసు పొందాలి. ఇప్పుడు పాపము చేసి ఉన్నారు, మారు మనసు పొందలేదు, వారు నశించిపోతారు. పాపము చేశారు, ఆ యొక్క పాపము వలన ఏమి జరిగింది అని మనం ఇక్కడ చెప్పబడేటువంటి ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఆలోచన చేస్తే, పాపం మనల్ని దేవుని నుండి వేరు చేసింది. దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేసింది. దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని తీసివేసింది. ఇది ఎక్కడ జరిగిందని మనం ఆలోచన చేస్తే, మొదటగా మనకు గుర్తొచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, ఏదేను తోటలో ఆదాము, హవ్వ, పండు, సాతాను, అక్కడే మనకి ఈ విషయం గుర్తుకొచ్చేది. మనందరం తెలిసినటువంటి విషయమే కాబట్టి, అక్కడ దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేసుకోవడం వలన, పాపము చేయడం వలన దేవునికి మనకు ఉన్నటువంటి బంధము తెగిపోయింది. దేవునితో మనకున్నటువంటి సంబంధము తెగిపోయింది. దేవునితో ఒక రకంగా చెప్పాలంటే వైరం వచ్చినట్లే, దేవునితో విభేదం వచ్చినట్లే. కాబట్టి పాపము మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని నుంచి వేరు చేస్తుంది. దేవుని నుంచి వేరు చేసేటువంటి ఈ యొక్క పాపాన్ని ఎవ్వరు కూడా చేయకుండా చూసుకోవాలి. రక్షణలోకి వచ్చిన తర్వాత లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు చెప్పేవారు ఎవరో ఉండరండి, నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, నీ అలవాట్లు చెడ్డవి, నీ మనసు చెడ్డది, నీ క్రియలు చెడ్డవి, నీ ఆలోచనలు చెడ్డవి, నీ నడవడిక చెడ్డది, నీ చూపులు చెడ్డవి, నీ చేతలు చెడ్డవి, నీ మనసు లోపల ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు సమస్తము చెడ్డవి అని చెప్పేటువంటి మనుషులు ఒక్కరు కూడా ఉండరు. చెబితే ఒక తల్లిదండ్రులు చెప్పాల్సిందే, మంచిగా నడుచుకు, మంచిగా బ్రతకని తప్ప ఇంకెవ్వరూ నీకు చెడు అనేది నువ్వు చేస్తున్నావని ఎవ్వరు చెప్పరు. అందుకే ఆ యొక్క పాపము ఏం చేసిందంటే, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెంచివేసింది. ఆ యొక్క పాపాన్ని తీసివేసి
పవిత్రులవ్వడానికి, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నీకు ఎల్లప్పుడూ తెలియజేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారే నిజమైనటువంటి క్రైస్తవులు, సంఘంలో ఉన్నటువంటి సువార్తికులు, పరిచయం చేసినటువంటి సహోదరులు సహోదరులు, సంఘ పెద్దలు, ఓవరాల్గా చెప్పాలంటే క్రైస్తవులు, దేవుని నమ్మినటువంటి వారు, పిలువబడినటువంటి వారు. వీరు తప్ప ఇంకెవ్వరు కూడా నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి నీకున్నటువంటి సంబంధం పోయిందని ఈ యొక్క లోకంలో ఎవరు చెప్పరు. నిజంగా ఒక క్రైస్తవులు అంటే మనం మాత్రమే చెబుతాము. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. లోకా సువార్త పదమూడవ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను మూడవ వచనం చదువుతున్నాను, చూడండి. మీరు మారు మనసు పొందనీడలా మీరందరూ అలాగే నశించిపోతారు. ఇందాక నేను మీకు ఈ యొక్క విషయాన్ని ఆల్రెడీ గుర్తు చేశాను. ఎవరైతే మారు మనసు పొందరో వారందరూ నశించిపోతారు, వారందరూ పాపములను పడి మగ్గిపోతారు, వాళ్ళందరూ సాతాను యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతారు. ఇలాంటి వారందరికీ ఖచ్చితంగా మార్పు అనేది అవసరం. వారి యొక్క మనసులో మారడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరొక విషయం నేను చూస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి భక్తులు రాసినటువంటి ఒక కీర్తనలో ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం.

53వ కీర్తన. నేను 2వ వచనం చదువుతాను, ఒకసారి చూడండి. 53వ కీర్తన 2వ వచనం, 3వ వచనం కూడా చదువుతాను. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒకడును తప్పకుండా అందరిని చెడియున్నారు. మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క పాపము చేసినటువంటి మనుషులు అందరూ ఈ యొక్క లోకములో దేవునికి వ్యతిరేకులుగా బ్రతుకుతూ ఉంటున్నారు. దేవుడు పరలోకములో నుంచి నరుని దృష్టించి చూసినప్పుడు ఒక్కరన్నా దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా? మామూలుగా వెతకడం కాదు, వివేకము కలిగి ఆయనను వెతకవారు ఎవరన్నా ఉన్నారని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలించాడంట. నరులంటే ఎవరు అంటే మనమే, ఈ యొక్క లోకంలో అంటే మనుషులమే, ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల జనాభా అందరిని దేవుడు దృష్టించి చూసినప్పుడు వివేకం కలిగి దేవుని దగ్గర ఉన్నారా అంటే ఎవరు లేరని ఆయన చాలా బాధపడ్డాడు. వారందరూ ఏమైపోయారు? దారి తొలగిపోయారు, అందరూ పాపము చేశారు, అందరూ చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయినటువంటి వారందరూ పరిశుద్ధులు అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, అది ఏంటి? క్రీస్తు ప్రభువారు. ఆ యొక్క కార్యక్రమం దేవుడు గొప్పగా జరిగించాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన వాక్యం ప్రకటించడం ద్వారా, ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానమైనటువంటి ఆ యొక్క సువార్త ద్వారా, ఆ యొక్క మాటలు ఎప్పుడైతే మనిషిని యొక్క హృదయంలోనికి చేరతాయో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగము, దేవుడు ప్రభువారికి ఏ విషయాలైతే తెలియజేశాడో ఆ విషయాలు ప్రభువారు బోధించారు కాబట్టి, ఆ యొక్క మాటలు ఇవన్నీ ఎప్పుడైతే ఒక పాపి యొక్క హృదయంలోనికి చేరతాయో, అప్పుడు అతని యొక్క మనసుని పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క ఆలోచనలను పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క హృదయాన్ని పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క జీవితాన్ని రక్షణలోనికి నడిపించడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే మనం చదువుకున్నటువంటి ఇంతకుముందు ఆలోచించేసినటువంటి విషయం మరలా నేను గుర్తు చేస్తాను. అపొస్తల కార్యాలు 2:38 నేను ఒకసారి మళ్ళీ చూస్తాను, చూడండి మీకోసంగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, అప్పుడు మీరందరూ రక్షింపబడుదురు, అప్పుడు మీరందరూ నార్మల్గా మనుషులు అవుతారు. ప్రేమైన నా సహోదరుడా, నా సహోదరి, మనం పాపం చేశాం, ఆ పాపం దేవుని నుంచి మనల్ని వేరు చేసింది, మన యొక్క హృదయంలో పశ్చాత్తాపం అనేది కలగకపోతే మనం నాశనమైపోతామని గ్రంథం చెప్తుంది. ఆ యొక్క పశ్చాత్తాపం కలగాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరము బాప్తిస్మ పొందాలి. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అప్పుడు మనము నిజమైనటువంటి, అనగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆకాశములో చేరి, అనగా ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో చేరి, సమీప ప్రాణ తేజస్సులో చేరి, ఈ యొక్క లోకం వైపు చూసినప్పుడు అంతకుముందు బాధపడినట్లుగా ఆయన బాధపడడు. నా బిడ్డలు ఉన్నారు ఈ యొక్క లోకంలో, మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు లోకంలో, రక్షణలో బ్రతికేటువంటి వారు ఉన్నారు లోకంలో, లేఖనానుసారంగా జీవించేటువంటి వారు ఉన్నారు లోకంలో, వివేకము కలిగి నన్ను వెతికేవారు ఉన్నారు ఈ లోకములని దేవుడు ఎంతో సంతోషపడుతూ ఆనందపడతాడు. ఎందుకంటే బాప్తిస్మ కార్యక్రమం జరిగినప్పుడు ఆ పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషము ఆనందము కలుగుతుంది, అది ఒక పండగలాగా ఉంటుంది. అలాంటి స్థితికి కారణము ఇదిగో ఈనాడు మనం మాట్లాడుకున్నటువంటి దేవుని యొక్క మాటలు, క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు. అవి ఒక మనిషి యొక్క హృదయములో క్రియను జరిగిస్తే, అతని యొక్క పాపపు హృదయాన్ని మారిస్తే, ఆ మారినటువంటి హృదయము ద్వారా రక్షణ పొందుకుంటే పరలోకములో ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం కలిగించినటువంటి కార్యక్రమంలో మనం అందరం ఇంతకు ముందు ఉన్నాం. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి మనము ఆ తరువాత కూడా ఇక మీదట అనేక మందిని రక్షణ నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, పరుగులెత్తి ముందుకు సాగాలి. ఎందుకంటే మన యొక్క ప్రయాస, మన యొక్క కష్టం ఇక్కడ మనకు కనిపిస్తుంది, కానీ పరలోకంలో దేవుని దూతల ఎదుట సంతోషము ఆనందము గెంతులు వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది ఈ యొక్క లోకంలో మనము ప్రకటించే వాక్యం ద్వారా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సమయం ముందు మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను.
తరువాత నిజమైనటువంటి మారు మనసు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి నేను చదువుతా చూడండి. కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 51 3వ వచనం చదువుతా చూడండి. నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టితోట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడినటువంటి 51వ కీర్తన మనందరికీ తెలుసు. దావీదు గారు ఈ యొక్క కీర్తనని వ్రాయడం జరిగింది. ఆయన ఎలాంటి స్థితిలో చేరి ఆ కీర్తన రాశాడో, ఏమి జరిగినప్పుడు, ఏమి చేసినప్పుడు ఆ కీర్తన రాశాడో మనకు అందరికీ తెలుసు. అయితే నిజమైన మారు మనస్సు అనేది ఎప్పుడు వస్తుంది? దానికి రుజువు ఏంటంటే ఇదే కీర్తన. బత్షెబ గారి విషయంలో దావీదు గారు పాపము చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా, ఆ తరువాత ఆయన యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి బాధ, ఆయన పొందినటువంటి మానసిక వేదన, ఆ వేదనకి ప్రతిఫలమే ఇదిగో ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు. ఏంటి ఏంటి ఏంటి అదంటే, పాపాన్ని ఒప్పుకోవడం. నా పాపం నాకు తెలిసిందో నా కళ్ళ ముందే ఉంది, నా అపరాధం నాకు తెలిసిందో నా కళ్ళ ముందే ఉంది, నేను పాపిని, నేను దేనికి పనికిరానటువంటి వాడని, నేను నీకు వ్యతిరేకంగా కార్యాన్ని జరిగించాను, నీ చిత్తానుసారంగా నేను జీవించలేదు, నా కళ్ళు ఆశించిన దాన్ని నేను కోరుకున్నాను, నా శరీరం ఆశించిన దాన్ని నేను కోరుకున్నాను, ఇది నీ యొక్క దృష్టికి తప్పు అని దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవునితో ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా మనం తెలియజేస్తామో, అదిగో ఆ యొక్క స్థితి నిజమైనటువంటి మారు మనసు కలిగింది అనడానికి రుజువు. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలోకి వెళ్దాం. 7వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. మీరు

ఈ యొక్క మారు మనస్సు దుఃఖమును పుట్టించదంట. లోక సంబంధమైనటువంటి దుఃఖం అయితే మరణాన్ని కలుగు చేస్తుందంట. దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని కలుగు చేయదు. మనం అదని దుఃఖం అనుకుంటాం, కానీ అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క గొప్ప కార్యక్రమం అంటే మన యొక్క హృదయంలో జరుగుతుంది. హృదయము మనం ఇంతకుముందు మొదట్లో ప్రేమైనటువంటి వారిలారా, మనం హృదయాన్ని గురించి మనం లెసన్ని మనం నేర్చుకున్నాం. హృదయం అనేది శరీరంలో భాగం కాదు, కానీ అది ఆత్మలో భాగం మనకందరికీ తెలుసు. హృదయము దేవుని నివాసం అని ఎఫ్సీ పత్రిక 3:16 మనకు చెప్తా ఉంది. హృదయములో చెడు ఆలోచనలు పుడతాయి, హృదయము లోతైనటువంటి నేల వంటిది, హృదయము ఒక అగాధమైనటువంటిది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలే వస్తాయి, చెడుతనాలన్నీ హృదయంలో నిండి ఉంటాయి. కాబట్టి నీవు బాల్య దినములు ఏందని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే ఈ చెడు తలంపులు మనకు రావు. ఈ యొక్క హృదయాన్ని గురించి మనం ఒక పాఠంగా కూడా రెండు వారాలుగా మనం నేర్చుకున్నాం ఇంతకు మునిపే. ఆ యొక్క హృదయము ఏదైతే ఉందో ఆ యొక్క హృదయముల యొక్క కార్యక్రమం జరగాలి. హృదయానికి శరీరానికి ఒక యుద్ధం, ఆత్మీయ స్థితికి శరీర స్థితికి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో జరిగేటువంటి మార్పే పశ్చాత్తాపము. ఈ యొక్క పశ్చాత్తాపము అనేటువంటి కార్యక్రమము ఎప్పుడైతే మన యొక్క హృదయంలో జరుగుతుందో దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైనటువంటి దుఃఖం కాదు, అది మరణాన్ని ఇస్తుంది. కానీ మన విషయంలో కలిగేటువంటిది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును మనకు కలుగ చేస్తుంది. ఒక వ్యక్తి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, అతను దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, వ్యభిచారంలో ఉన్నప్పుడు, దొంగతనములో ఉన్నప్పుడు, నిందలు భరిస్తూ ఉన్నప్పుడు, లేదా అనేక రకాలైనటువంటి పాపపు బ్రతుకు యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి వారందరి దగ్గర చెడ్డవాడిని తీర్పు పొందుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి నిజమైనటువంటి పాపి. అలాంటి పాపికి ఎప్పుడైతే నువ్వు నేను కలిసి లేదా నీకు నువ్వుగా నాకు నేనుగా వెళ్ళి అతనితో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఏనాడైతే అతనికి బోధిస్తామో, ప్రకటిస్తామో, సువార్తను తెలియజేస్తామో, అతని యొక్క చెవులలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఊదుతామో, ఆ ఊదిన తరువాత అతని యొక్క మనసు మొదటిగా ఒప్పుకోదు. మనకు వ్యతిరేకంగానే కార్యక్రమాలు వస్తాయి, రిజల్ట్ వస్తుంది, వ్యతిరేకంగానే మనకు క్రియలు అనేటివి జరుగుతాయి. కానీ పట్టు వదలకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అతని యొక్క హృదయంలోనికి పంపిస్తే దేవుని యొక్క వాక్యం, క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు అతని యొక్క హృదయాన్ని ఫలింపచేస్తాయి. అతని యొక్క హృదయాన్ని ఫలింపచేసి అతని యొక్క మనసును తాకతాయి. ఆ మనసును తాకినప్పుడు ఆ శరీరంతో పాటు ఈ యొక్క మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క హృదయముకి యుద్ధం జరిగినప్పుడు అక్కడ కలుగుతుంది నిజమైనటువంటి పశ్చాత్తాపము. అవును, నేను తప్పు చేశాను, అవును నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను కార్యక్రమాలు జరిగించాను, ఇలాంటివి నేను ఇక మీదట నేను చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రీతిగా మనం బ్రతకూడదు. కాబట్టి దేవునికి నచ్చినటువంటి వారిగా మనం బ్రతకాలని అతను ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో, ఆ ఆలోచన చేసినటువంటి అతని యొక్క మనసులో కలుగుతుంది నిజమైనటువంటి మార్పు. ఆలోచన చేసినటువంటి అతని యొక్క మనసులో కలుగుతుంది నిజమైనటువంటి పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తి, ఆ యొక్క పశ్చాత్తాపం పొందుకున్నటువంటి వ్యక్తి ఆనాడు నుంచి ఎప్పటికీ కూడా మరణం పొందేటువంటి అప్పటి వరకు, లేదా దేవుని పిలుపు కొరకై వెళ్ళబడేటువంటి అప్పటి వరకు మరలా తిరిగి పాత స్థితికి వెళ్ళడు. ఎందుకంటే అతను నిజమైనటువంటి అనగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని పొందుకున్నాడు. అది అతనికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేసింది. కాబట్టి నా ప్రేమైనటువంటి నా సహోదరి, మనం అందరం మన యొక్క జీవితాల్లో దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం దాని గురించి మనం ఎల్లవేళలా ఆలోచన చేయాలి. ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొందుతారో
వారే నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి వ్యక్తులుగా మనం వర్ణించవచ్చు. నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి యొక్క మనిషి జీవితంలో ఇదిగో ఈ యొక్క లక్ష్యాలు కనిపిస్తాయి. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా క్రియలు జరిగించానని ఆ యొక్క మాటలో అతని యొక్క చెవుల్లో గింగిరులు తిరుగుతూ ఉంటాయి. అతను మార్పు పొందుతాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. ఎవరైతే ఆ స్థితిలో నుంచి బయటకు వస్తారో, అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు ఎవరైతే పొందుతారో, తర్వాత చూడండి కొరింథీయులకు రాసినటువంటి ఇదే పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను, సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. నా సహోదరుడా, ఎప్పుడైతే పాపి మారతాడో అతని గురించి గ్రంథం చెప్తుందంటే, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో మొత్తము కొత్తవైపోయినాయి. ఇదేనండి ప్రభువు కావాల్సింది, ఇదేనండి దేవుడు మన అందరి నుంచి ఆశించేది, ఇదే దేవుడు మన అందరి నుంచి కోరుకునేది. నీ పాత స్థితి పోవాలి, కొత్త స్థితి రావాలి. పాపపు స్థితి పోవాలి, పరిశుద్ధమైనటువంటి స్థితి రావాలి. చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. సాతాను కబంధ హస్తాల్లో నుంచి దేవుని యొక్క చేతుల్లోనికి రావాలి. ఇదే దేవుడు కోరుకునేది. మనము జరిగించవలసినది కూడా ఇదేనటువంటి విషయాన్ని ఈ సమయం ముందు నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొందినటువంటి భక్తుపరులు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరిగి ఆ యొక్క పాపస్థితి నుంచి పరిశుద్ధతలోనికి మారినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారండి. మారినటువంటి వారు చాలా క్రియలను, చాలా ఎగ్జాంపుల్స్ని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకు తెలియజేసి ఉంటున్నాడు. నేను మీకు కొన్నింటిని మీకు నేను తెలియజేస్తాను. ఈ సమయం ముందు ఇంతకుముందు మనం దావీదు గారు రాసినటువంటి 51వ కీర్తన మనం చూసాం. ఈ యొక్క 51వ కీర్తన రాయడానికి కారణమైనటువంటి సందర్భము పాత నిబంధనలోనికి వెళ్తే 2 సమూయేలు 11వ అధ్యాయము ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే ప్రేమైనటువంటి వారలారా, 11వ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి రెండు అధ్యాయాలు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క విషయాల్లో మనం హైలైట్గా మనం ఇక్కడ చూసేది ఏంటంటే రాజైనటువంటి దావీదు గారు, అదే రీతిగా బత్షెబ గారు, అదే రీతిగా ఊరియా, అంటే ఆయన బత్షెబ గారి భార్య అయినటువంటి ఊరియా, పదకొండవ అధ్యాయంలో దావీదు గారు ప్రొద్దుగుంకిన వేళ, అంటే సాయంత్రకాలంలో పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపిస్తున్నప్పుడు, ఆమె సౌందర్యవతి అయి ఉన్నప్పుడు, ఆ సమాచారం ఏంటని ఎవరు భటుల ద్వారా తెలుసుకొని ఆమెను పొందుకోవడం కోసం ఊరియా గారిని యుద్ధంలో ముందు పెట్టి దావీదు గారు చంపించడము, అది దేవుని దృష్టికి గొప్ప పాపముగా అది కనిపించడము. ఆ తర్వాత 12వ అధ్యాయంలో నాతాను గారు దావీదు గారితో మాట్లాడినప్పుడు ఆ మనుషుడు నీవే అని అనడము. ఈ యొక్క కథ మనకు తెలుసు. దావీదు గారు ఆ సమయమందు ఎలాంటి పాపాన్ని చేసినప్పటికీ అతని పాపాన్ని అతను తెలుసుకొని, అతని తప్పును అతను తెలుసుకొని ఏం చేశాడు, దేవుని వైపుకి మరలా తిరగడం జరిగింది. అంటే దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనస్సు పొందుకోవడం జరిగింది. ఎందుకంటే అతను చేసింది తప్పు, పాపము, దాని నుంచి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి బయటకు రావడం జరిగింది. ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి అంటే మనకు అందరికీ
క్రొత్త నిబంధనలో సింపుల్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి తప్పిపోయినటువంటి కుమారుడు లోకాసువార్తలో కనిపిస్తాడు. అతను 15:11-24 చూస్తే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అతని అన్న ఇద్దరున్నప్పుడు నాన్నగారితో తమ్ముడు మాట్లాడి, అంటే తప్పిపోయినటువంటి కుమారుడు మాట్లాడి, నా ఆస్తిని మొత్తం నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తిని తీసుకువెళ్ళి మొత్తాన్ని అతను ఎంజాయ్ చేస్తూ ఎన్ని రకాలైనటువంటి సంతోషాలు ఉన్నాయి అన్ని రకాలుగా సంతోషాన్ని అతను పొందుకొని లోకంలో ఉండి సమస్తాన్ని పోగొట్టుకొని, అంటే జీవితాన్ని సంపూర్తిగా శరీరము మనసు సంపూర్తిగా నాశనం చేసుకొని పాపమునకి లోబడి పాపిగా బ్రతికి చివరికి అతని యొక్క స్థితి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఒక ఆ స్థితిలో నుంచి పందుల పొట్టు తినే స్థితికి దిగజారాడు అతను. ఆ పందులకి పొట్టేస్తూ ఆ సందర్భంలో అతను చేసినటువంటి ఆలోచన, నా తండ్రి ఇంట అనేక మంది ఉన్నారు పనివాళ్ళు, నేను ఇక్కడి నుంచి నా దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పనివాళ్ళు ఒక పనివాడిగానే నేను బ్రతుకుతాను, నాకు తినడానికి తిన్నేనే ఉంటుంది కదా, ఇక్కడ ఈ పందిరి పొట్టు తింటున్నానే అని ఆ దీన స్థితిలో నుంచి మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతని క్షమించాడు. మన తండ్రిని ఉంటే దేవుడు కూడా మనకు క్షమిస్తాడండి. మనం ఆలోచన చేయాలి, ఇది అంటే మనం తప్పు చేయాలని కాదు, కానీ క్షమించే గుణం మన తండ్రికి ఉంది, మన దేవునికి ఉంది. ఆనాడు ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించాడు, అతని పాత స్థితి నుంచి పాపపు స్థితి నుంచి పరిశుద్ధతలోనికి నడిపించాడు, క్షమించాడు, మరలా చేర తీసుకున్నాడు. రానా కుమారుడా, రానా కుమారుడా, అన్నకు బాధ కలిగింది కానీ కానీ మరలి అన్న కూడా నచ్చ చెప్పాడు, ఇప్పుడు నా దగ్గర ఉన్న సమస్తము నీకే, నీ తమ్ముడైతే తప్పిపోయాడు మళ్ళీ వచ్చాడు పాపంలో పడిపోయాడు మళ్ళీ పరిశుద్ధతలోనికి వచ్చాడు, ఇలాంటి వారిని మనం నడిపించాలి, ఇలాంటి వారిని మనం రక్షించాలి అని అన్నట్టుగా ఆ యొక్క సంఘటన మనకు కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తుంది. ప్రేమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే నినివే పట్టణపు ప్రజల గురించినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనకు తెలుసు. నినివే పట్టణపు ప్రజలు, యోనా గారు 3 రోజులు చేప కడుపులో ఉండడము, సొరచెట్టు కింద కూర్చోవడము, సొరచెట్టు ఎండిపోవడము, దేవుడు అతనితో మాట్లాడము, సొరచెట్టు ఎండిపోయింది నాకు బాధగా ఉందనడము, అయితే నా ప్రజలను పోగొట్టుకుంటే నీకు మంచిదా అనడము, దేవుడి మీద అతను తిరుగుబాటు చేసినట్లుగా నువ్వు ఇట్లా మాట్లాడతావు ఇలా చేస్తావని చెప్పడము, చివరికి వారి మీదకు వస్తున్నటువంటి అపాయాన్ని గుర్తించినటువంటి నినివే ప్రజలు అందరూ తమ యొక్క వస్త్రాలు విప్పుకొని బూడిద చుట్టూ బూడిద పూసుకొని గోనిపట్ట కట్టుకొని వీధుల్లో చేరి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించడము, ఆ నినివే పట్టణ ప్రజల్ని రక్షించడము, ఈ యొక్క విషయాన్ని కూడా మనం చూస్తే అక్కడ వారు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నుంచి మరలా తగ్గించుకొని పూర్తిగా విడిచిపెట్టి పాపాన్ని మరలా దేవునికి లోబడి బ్రతికినప్పుడు దేవుడు వారిని రక్షించాడు. ఇది దైవచితానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది రక్షణ కోసం. నా ప్రేమైనటువంటి నా సహోదరి నా సహోదరులారా, మీరందరూ శ్రద్ధగా వింటున్నారనుకుంటున్నాను. చెప్పబడినటువంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ని చూస్తే దావీదు గారిని కానివ్వండి, తప్పిపోయినటువంటి కుమారుడిని కానివ్వండి, నినివే ప్రజలను కానివ్వండి, ఇంకా అనేక మంది ఉన్నారు, మన పేదరు గారిని చూసుకోవచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇలా వీరందరిని ఆలోచన చేసినప్పుడు వారందరూ తప్పు చేశామని తెలుసుకున్నారు ఆఖరికి యూదా గారితో సహా. కానీ అతనికి దేవుడు ఏ రీతిగా రిజల్ట్ ఇస్తాడో మనకైతే తెలియదు, కానీ ఇస్కరయోతు గారికి ఆయనతో కూడా చిట్ట చివరికి మారు మనసును పొందాడు, అందుకే పోయి ఉరిపెట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఒక మనిషి యొక్క జీవితము పాపములో ఉన్నప్పటికీ అది ఆ మనిషిని సంతోషపరచదు, దేవుడిని సంతోషపరచదు, కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని వారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెంచివేస్తుంది. ఎందుకంటే పాపము అనేది దేవునికి మనిషికి మధ్య అడ్డుకట్టగా ఉంది. ఆ యొక్క పాపాన్ని ఎప్పుడైతే జయించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందుకొని పాపాలని ఒప్పుకొని హృదయంలో దుఃఖించి దేవుని ఎదుట మోకరిల్ని ప్రార్థన చేసి రక్షణలోకి వస్తావో దేవుడు నిన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు దేవుడు. మన సౌలు గారు కూడా మనం చూడొచ్చండి, సౌలు గారు కూడా అలాంటి వ్యక్తే, గొప్ప వ్యక్తే కావచ్చు, మంచి పదవులు ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, ధర్మశాస్త్రాన్ని అవపోసినటువంటి పట్టినటువంటి వ్యక్తి కూడా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ అతను చేసింది కూడా తప్పే, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వారందరినీ చంపడం తప్పే, వారిని హింసించడం తప్పే, వారిని బాధ పెట్టడం తప్పే, అయినప్పటికీ మరలా ఏం జరిగింది? మన అపొస్తలుల కార్యాలు 8:3 కానివ్వండి, 9:1-18 వరకు చూసుకుంటే అక్కడ దేవుని యొక్క కృపను బట్టి క్రీస్తు ప్రభువు వారు అతనితో మాట్లాడడం, ఆ తర్వాత అతని కళ్ళు
తెరవబడడం పొరల వంటివి రాలగా ఆ తర్వాత నిజంగా దేవుని గుర్తించడం ఇది కూడా అదే కదండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఒక వ్యక్తికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. సౌలు గారికి కూడా మారు మనసును కలుగజేసి ఇదిగో పౌలు గారిలాగా మార్చింది. నా సహోదరుడా, నా సహోదరి, మనం ఆలోచన చేయాలి ఈ విషయాలన్నింటినీ. ఒక వ్యక్తికి ఎందుకు మారు మనసు అవసరం అంటే ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ జరగడం కొరకు మారు మనసు అనేది అవసరం. ఈ యొక్క మారు మనసు అనేది పొందుకోకపోతే పరలోకంలో సంతోషం అనేది రాదు, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధము అది అలాగే కట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ అతికించుకోవడం కుదరదు. తండ్రిని నాయన అనిపించుకున్నటువంటి భాగ్యం మనకు రాదు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగేటువంటి ఆ యొక్క అర్హత మనకు రాదు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఇప్పటి వరకు అనేక విషయాల్ని మనం ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి వారలారా, మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ యొక్క మారు మనసు మన యొక్క పాపాలని తీసివేయడం కొరకు మనము మారు మనసు పొందుకోవాల్సినటువంటి అవసరత లోకములో ప్రతి ఒక్కరికి ఉంది. రెండవదిగా, మారు మనసు ఎందుకు అవసరం అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకోవడానికి అవసరం. మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయంటే అతను పాపాన్ని ఒప్పుకుంటాడు, హృదయంలో దుఃఖిస్తాడు, చేసిన తప్పని తెలుసుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెడతాడు, క్రొత్త జీవితం జీవిస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్గానే మనం దావీదు కానీ నినివే ప్రజల్ని, అలాగే తప్పిపోయిన కుమారుడిని, అలాగే సౌలు గారిని అంటే పౌలు గారిని వీళ్ళందరినీ మనం ఆలోచన చేశాం. చివరగా నేను చెప్పేది మీకందరికీ ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని అందరూ వినాలి, పాపాన్ని గుర్తించి విడిచిపెట్టాలి, పశ్చాత్తాప హృదయంతో దేవునికి కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని వైపు తిరగాలి, మారు మనస్సు అనేది పొందాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆ యొక్క పశ్చాత్తాపం అనేది ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తేనే దేవునితో నీకు సంబంధం మెరుగుపరచబడుతుంది తప్ప, ఆ యొక్క మారు మనసు అనేది నువ్వు పొందుకోకపోతే, నీ యొక్క మనసును నువ్వు మార్చుకోకపోతే, ఆ పాప స్థితి నుంచి పరిశుద్ధతలోనికి నువ్వు రాకపోతే నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకోవు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మనమందరము ఎల్లవేళలా మారు మనసు పొంది దేవునికి వచ్చినటువంటి భక్తి పరులుగా బిడ్డలుగా బ్రతకాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ నేను ఈ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన ఒప్పుకోలు అనేది రక్షణలో 4వ పాఠం, ఆ యొక్క పాఠాన్ని రేపటి వారాన్ని నేర్చుకుందాం. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని గొప్పగా భక్తి పరులుగా ఎదగడానికి మనందరం ప్రయాసపడదాం. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు.

0: సర్వసృష్టికి కారణ సముద్రమైన మా ప్రియ పర్లాకు తండ్రి,
1: అందరికి వందనాలు బ్రదర్. ఓకే,
2: గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్, వందనమలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హియర్, గుడ్ ఈవినింగ్ టు యు.
1: అందరికి వందనాలు. మీ అందరికి కూడా శుభ సాయంత్రం.
2: హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ వెల్ టుడే.
1: బ్రదర్ జేడి, బ్రదర్ అశోక్ బ్రదర్ ప్రార్థన చేస్తారా? ఓకే.
2: All right, shall we start with a prayer?
1: Ah, yes.
0: ప్రార్థన. సర్వసృష్టికి కారణ సముద్రమైన మా ప్రియ పర్లాకు తండ్రి, దేవానాయన నిఘనమైన నామానికి వీళ్ళ స్థుతులు స్తోత్రము తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభునాయన ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచి నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభునాయన నీ మాటలు తండ్రి ప్రభునాయన మేము విని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉండగా తండ్రి ప్రభునాయన నీ మాటల చేత మమ్మల్ని బలపరచుకుని వేడుకొని వచ్చున్నాం తండ్రి. మా ఆత్మలకు సరిపోయేటటువంటి జ్ఞానాన్ని తండ్రి మీరు అనుగ్రహించుకుని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి. ప్రభునాయన ప్రసంగిస్తున్నటువంటి తండ్రి ప్రభునాయన పాఠాన్ని చెప్తున్నటువంటి పాల్ బ్రదర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభునాయన. నీ విలువైనటువంటి మాటలను అతని నోట మాకు వినిపించమని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి. అదేవిధంగా తర్జుమా చేస్తున్నటువంటి రవి బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభునాయన. సరిగా తండ్రి ప్రభునాయన తర్జుమా చేయగలిగేటటువంటి జ్ఞానాన్ని కూడా మీరు అతనికి మీరు అనుగ్రహించుకుని వేడుకొని వచ్చి ఉన్నాను తండ్రి ప్రభునాయన. విన్నటువంటి వాక్య ప్రకారంగా నడుచుకునేటటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించుకుని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొని వచ్చినాను మా కన్న తండ్రి. ఆమేన్.
2: Amen. All right, welcome to everyone. We are so happy to have everyone for this last class on this subject.
1: Okay, andariki kuda vandanalandi. ee subject ee amsham gurchinatundi chivari va taragathilo manam andaram kuda unnamu.
2: This is our 7th meeting on baptism, and today we are going to talk about common objections answered.
1: ఈ రోజు 7వ వారంలో మనం అందరం కూడా ఉంటూ ఉన్నాము. ఈ రోజు మనము సాధారణమైనటువంటి అభ్యంతరాల గురించినటువంటి విషయాలను మనం తెలుసుకుందాము. ఈ గడిచిన వారం 6 వారాలలో మనం నేర్చుకున్నటువంటి విషయాలలో నుండి కొన్ని ప్రశ్నలను మనం ఈ రోజు తెలుసుకుందాము.
2: So far we have studied what baptism is.
1: మనము చాలా రోజుల నుండి కూడా మనం చదువుకుంటూ ఉన్నాము బాప్తిస్మం అంటే ఏంటి అనేది.
2: We have studied why baptism is necessary.
1: మనము చదువుకున్నాము బాప్తిస్మం యొక్క అక్కర ఎందుకు అనేటువంటి విషయాన్ని గురించి మనం చదువుకున్నాము.
2: We have looked at examples of conversion, those who were baptized in the Bible.
1: మనము కొన్ని ఉదాహరణలను కూడా మనం చూసుకుని ఉన్నాం బైబిల్ గ్రంథంలో. బాప్తిజం తర్వాత వారందరూ కూడా తీసుకున్నటువంటి కొన్ని ఉదాహరణల గురించి మనం చదువుకొని ఉన్నాము, చూసి ఉన్నాము.
2: And then last week we looked at what we must do to be saved.
1: మనము గడిచినటువంటి చివరి వారంలో మనం చూసాము బాప్తిజం పొందుటకు మనం రక్షణ పొందుటకు మనం అందరం కూడా ఏం చేయవలెను అనేటువంటి అంశం గురించి మనం చివరి వారంలో చదువుకొని ఉన్నాము.
2: So in today's class we're going to answer some common questions that a lot of people have. Many people ask these questions, and so like everything else we're going to answer straight from the Bible.
1: Manamo chaala mandi kuda ee prashnalanu adigi unnaru. Ee prati prashnalaku manam andaram bible lo nundi samadhanalanu manam telusukovalsinatundi avasaram unnadi.
2: We have used this scripture throughout our study, and so our main text today will be Acts chapter 2 and verse 38. Acts chapter 2 and verse 38.
1: మనం చదువుకుంటూ ఉన్నాము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మేమేమి చేయవలెను అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళందరికీ కూడా లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాము. ఈ రోజు మనం ముఖ్యమైనటువంటి వచనాలు కూడా ప్రారంభంలో ఆ వచనం నుండి మనము ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాము.
2: All right, so someone will read that text and then we'll get started.
1: మన ఎవరైనా చదువుతారా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఎవరైనా చదువుతారా తీసి?
0: పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు.
1: Okay, right.
2: Right, very good. So this text is very critical in our way, the Bible way, to be saved. This was told to those in Acts chapter 2 on the day of Pentecost. This was the beginning of the church on that day.
1: అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం అంతా కూడా ప్రారంభ సంఘం గురించినటువంటి విషయాలనే మనం చదువుకుంటూ వచ్చి ఉన్నాము. అయితే అక్కడ మానవులమైనటువంటి మన ఆలోచనలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆలోచనలకు కలిగినటువంటి తేడాలను మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము.
2: సో ది అపోస్టల్ పీటర్ గివ్స్ ఏ వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ సాల్వేషన్. ఇఫ్ దే డిడ్ ఇట్ ఇన్ ది ఎర్లీ చర్చ్ దెన్ వి మస్ట్ ఆల్సో డు ఇట్ టుడే.
1: చూడండి, ప్రారంభ సంఘంలో ఉన్నటువంటి ఆ దశలో ఉన్నటువంటి వారందరికీ కూడా అపోస్తలుడైనటువంటి పేతురు మంచి ఫార్ములాను చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఫార్ములా చాలా అవసరం వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ప్రారంభంలో ఉన్నటువంటి సంఘంలో వారందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలనో ఎలాగా నడుచుకోవాలనో వాళ్ళు తెలియనప్పుడు ఆ ఫార్ములా చాలా ఉపయోగపడేదిగా ఉన్నది వాళ్ళని రక్షించడానికి, రక్షింపబడడానికి.
2: అండ్ సో our goal in the churches of Christ is to do everything that they did in the first century, because if they did it in the first century, if we do it just like they did, then we have to be right.
1: What,
2: brother? We strive in the churches of Christ to do everything just like they did in the first century, in the beginning, when the Apostle Peter spoke here in Acts 2. That was the beginning of the church. And so we know if they did it the proper way, we have to do it the same way, and our way is proper too.
1: చూడండి, మనమందరం కూడా క్రీస్తు సంఘస్థలము అయినప్పుడు ప్రారంభ సంఘము ఏ విధంగా అయితే ఆ విధమైనటువంటి బోధలను నడుచుకుంటూ ఉన్నదో, ఏ విధమైనటువంటి కట్టుబాట్లకు ఆ విధానాలకు ఆ విధేయతలకు లోబడుతూ సంఘం ఎలాగైతే నడిపింపబడుతూ వచ్చి ఉన్నదో, ఈనాడు మనం కూడా నిజమైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమును పోలినప్పుడు మనం కూడా అటువంటి వారి వాళ్ళనే మనం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రారంభంలో ఎలాగా ఉన్నదో అదే విధానాన్ని మనం కూడా ఇప్పుడు కొనసాగించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.
2: Now, very important. This is not Church of Christ doctrine. This is doctrine from the Bible. But we strive in the churches of Christ to do exactly as the Bible says. So this is not just Church of Christ doctrine. This is the doctrine from the Bible, the teaching from the Bible.
1: చూడండి, ఈ బోధ అంతా కూడా కేవలము క్రీస్తు సంఘం బోధలే అని మనం కొట్టివేసేదానికి లేదు. ఇది కేవలం క్రీస్తు సంఘ బోధ కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఎలాగైతే బోధించారో అదే బోధను మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇది కేవలం మనుషుల యొక్క బోధ కాదు, మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కదా ఇది క్రీస్తు సంఘము అని. ఇది క్రీస్తు సంఘం యొక్క బోధ కూడా కాదు, ఇది బైబిల్లో ఉన్నటువంటి బోధనే మనం అందరం కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నది.
2: Before we get to point number one, I would like us to read another scripture, and that's a very important scripture, and that's Mark 16:16.
1: చూడండి, మనము ప్రారంభంలో ఈ పాఠాన్ని ప్రారంభించుకునే ముందుగా మనందరం కూడా ఒక వచనాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఆ చదవలసినటువంటి వచనము ఏమిటి అని అంటే మార్కు సువార్త 16:16 మనం చదువుకుందాం.
0: నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
1: ఓకే,
2: ఆల్ రైట్. సో వి సీ హియర్ దట్ జీసస్ ఆల్సో ఇస్ గివింగ్ ఏ వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ సాల్వేషన్. ఇన్ దిస్ వర్స్ వి సీ బిలీఫ్ అండ్ బాప్టిజం. దిస్ వాస్ బిఫోర్ ద చర్చ్ స్టార్టెడ్.
1: చూడండి, ఈ ఈ ఫార్ములాను మనకు యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుండే మనం వింటూ ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రక్షింపబడాలి అని అంటే మనం ఏం చేయవలనో అక్కడ ఉన్నటువంటి విషయం మనకు బాగా ఖచ్చితంగా చెబుతూ ఉన్నది. రక్షింపబడాలంటే ఏం చేయాలో, ఒకవేళ అది చేయకపోతే మనకి ఏం జరిగిపోతుందో అనేటువంటి విషయం మనకు యేసుక్రీస్తే మనకు స్వతహాగా ఆయన నోటి నుండే మనకు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
2: జీసస్ ఇస్ స్పీకింగ్ టు పీపుల్ హూ needed to believe that he was the Son of God.
1: చూడండి, యేసు క్రీస్తు అక్కడ బోధించుతూ ఉన్నాడు ఎవరికంటే ఎవరైతే యేసుక్రీస్తును నిజమైనటువంటి దేవుని కుమారుడే అని విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ కూడా రక్షణ కల్పించడానికి ఆయన ఒక బోధన అక్కడ బోధిస్తూ ఉన్నాడు.
2: That's why in Mark 16:16 it says you have to believe first. Belief is where everything starts. And by the way, belief and faith are the same thing.
1: చూడండి, మార్క్స్ వార్త 16:16 వచనంలో మనకు అక్కడ ఏం చెప్తున్నదంటే, నమ్మడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏమున్నది, నమ్మి బాప్తీసం పొందండి, నమ్మిన వాడి బాప్తీసం నమ్మి బాప్తీసం పొందండి రక్షింపబడదురు, నమ్మకపోతే మీకు శిక్ష విధింపబడుతుంది అనేటువంటి విషయం మనకు అక్కడ బాగా చెప్పాడు. అంటే దాని అర్థము విశ్వాసము నమ్మకము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైనటువంటి స్థితి. ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి అనేటువంటి మాట యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు.
2: In Acts chapter 2, the apostle Peter was speaking to people who already believed that Jesus was the Son of God, but it was necessary for them to repent because they were the ones that killed Jesus, the Son of God.
1: చూడండి, ఆ అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో ముందుగానే యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారందరికీ కూడా అపొస్తలుడైనటువంటి పేతురు బోధిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఇప్పుడు బాప్తీసం పొందండి అనేటువంటి బోధను అక్కడ అపొస్తలుడైన పేతురు బోధిస్తూ ఉన్నాడు.
2: All right, so let's look at our first objection on our sheet here. The first objection is we are saved by faith only.
1: చూడండి, మొదటి అభ్యంతరము మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మనం ప్రశ్నలోకి మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, విశ్వాసము ద్వారానే మనం ఏమైనా చేయగలమా, లేకపోతే విశ్వాసానికి ఇంకొకటి ఏదైనా కావాల్సిన అవసరం ఉన్నదా?
2: All right. And that's why I wanted to read Mark 16:16, because it says Jesus, our Savior, who we believe is the Son of God. We know that he's the Son of God.
1: అందుకే మనం ముందుగానే చదువుకున్నాం. ఏమని అంటే, మార్క్స్ వార్త 16:16 మనం చూసుకుని ఉన్నాం, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి విషయము ఇక్కడ మనకు యేసుక్రీస్తు ద్వారానే మనకు బోధింపబడుతున్నది. అని ఏమని విశ్వసించాలి అని అంటే, యేసుక్రీస్తును దేవుని కుమారుడని మనం అందరం కూడా విశ్వసించాలి.
2: All right, he said in Mark 16:16, believe and be baptized. That word AND, and, is very important.
1: చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నదంటే, నమ్మి బాప్తిజం పొందుడి అని చెప్తున్నారు. దాని అర్థం ఇక్కడ నమ్మకానికి ఇంకొకటి ఇంకొక పని కూడా జరిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ. దేర్ ఇస్ నో AND ఇన్ తెలుగు.
2: Sure, yeah.
1: It is continue words, nammi baptism, believe and baptism.
2: Okay.
1: Believe and get baptism. Yeah.
2: But both of those are given equal weight, belief and baptism. They have to be done together.
1: చూడండి, మార్క్స్ వార్త 16:16 ఏమని చెప్తున్నాడు అంటే, నమ్మి బాప్తిజం పొందండి అని చెప్తున్నారు కదా, ఆ రెండు కూడా ఒకటే వచనం, ఒకటే మాట అని అర్థం. నమ్మి బాప్తి, ఇట్లా తిరగండి ఇక్కడ కొంచెం. అక్కడ ఏం చెప్తున్నాడు, మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందండి అని చెప్తున్నారు కదా, ఈ రెండు వచనాలు నమ్మడము బాప్తిస్మం పొందడము రెండు వేరు వేరు కాదు. నమ్మిన ప్రతి వాడు ఏం చేయాలి, నమ్మిన విశ్వసించిన ప్రతి వాడు ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఈ రెండు సపరేట్ కాదు, రెండు కూడా ఒకటే. ఓకే బ్రదర్.
2: All right. So the objection that many people have is that no, you only have to have faith. All I have to do is believe in Jesus, say a sinner's prayer, and then I'm saved.
1: చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, గమనించండి, విశ్వసించండి మీకు రక్షణ వచ్చేస్తుంది, మీరు విశ్వసిస్తే చాలు, మీరు మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది అంటూ, విశ్వాసం ద్వారానే మీకు రక్షణ వస్తుంది అని చెప్పుకుంటూ చాలా మంది విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి, మీరు రక్షించబడతారు అని చెప్పి చాలా మంది బోధించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. బాగా వినండి ఈరోజు ఫైనల్ గా.
2: సో జేమ్స్ answers that question in James chapter 2 and verse 24. James chapter 2 and verse 24.
1: చూడండి,
2: if someone wants
1: మానవుని యొక్క ఆత్మీయ స్థితి విశ్వాసం ద్వారానే కట్టబడుతుందా లేదంటే వేరే ఇంకేదన్నా దాంతోనైనా కట్టబడుతుందా అనేటువంటిది ప్రశ్న ఈరోజు. విశ్వాసం ఒక్కటే సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలనా అనే దాని గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. విశ్వాసము ఉండాలి, విశ్వాసంతో ఇంకా ఏముండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోబోతున్నాము. యాకోబు రాసిన పత్రిక 2:24. జస్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రదర్.
2: ఓకే, ఆల్ రైట్, డిడ్ యు లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్.
1: ఓకే,
0: మనుషుడు విశ్వాసం మూలముగా
1: రీడ్ బ్రదర్ రీడ్.
0: ఓకే, మనుషుడు విశ్వాసం మూలముగా మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించితిరి.
2: All right, the example given here is Abraham. God told Abraham, well, to do a couple of things. He told him to leave his country and go somewhere, and then he also told him to sacrifice his son. Two things.
1: Okay, అబ్రహాంకు యేసుక్రీస్తు సారీ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి విషయము యాకోబు పత్రికలో చెప్తూ ఉన్నాడు. అబ్రహాము రెండు విషయాలను చేశాడు. ఏమేమి చేశాడు? అబ్రహాంకు విశ్వాసం ఉందా? ఉందా అబ్రహాంకు విశ్వాసం? అబ్రహాంకు విశ్వాసం ఉంటున్నప్పటికీ కూడా ఆయన రెండు విషయాలను మనం ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఒకటి, నీ తండ్రి ఇంటిలో నుండి నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చేసాడు. రెండవది, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని అంటే వెళ్ళి బలిగా అర్పించడానికి ముందుకెళ్ళాడు. ఈ విషయాన్ని మనం అక్కడ అబ్రహాము ద్వారా మనం తెలుసుకొని పోతున్నాము. విశ్వాసం ఒకటే కాదు, క్రియలు కూడా ఉండాలి అని.
2: సో వీ నో దట్ అబ్రహాం హ్యాడ్ ఎ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ బిలీవ్డ్ గాడ్, బట్ హీ హ్యాడ్ టు యాక్ట్ అపాన్ ద థింగ్స్ దట్ గాడ్ టోల్డ్ హిమ్ టు డు.
1: చూడండి, అబ్రహాముకు మంచి విశ్వాసమే ఉంది, కానీ అబ్రహాము ఖచ్చితంగా విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ. అందుకే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకు, ఇదిగో అబ్రహాము నీ తండ్రి నుండి నువ్వు వచ్చేసాయి, ఇదిగో అబ్రహాము నీ కుమారుని వచ్చేసాయి. అంటే ఇప్పుడు అబ్రహాంకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి అతడు ఏం చేయాల్సిన అవసరం వచ్చింది? క్రియ చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. హీ నీడ్స్ టు షో వర్క్.
2: కరెక్ట్. And that's why in James 2 and verse 24, it says that it wasn't just faith only that saved him. He didn't just hear the command of God and say, okay, I believe. He put that faith into action.
1: చూడండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు అని అంటే విన్నాడు, ఓకే నీ మాట నేను విన్నాను సరిపోతుందిలే అని వెళ్ళిపోవడం లేదు అక్కడ అబ్రహాము. ఆ విన్న మాటకు ఖచ్చితంగా విన్నదానికి చేయాల్సినటువంటి అవసరం వచ్చేది. అబ్రహాముకు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని విని అక్కడ గమ్ము ఉన్నట్లుగా లేడు, దాన్ని చేసినట్టుగా చూస్తున్నాం మనం. అందువలన అతడు నీతిమంతుడుగా తీర్చబడుతూ ఉన్నాడు.
2: And in the same way as we have read in Mark 16:16, Acts 2:38, we have to believe and be baptized and repent and be baptized. They all go together, not just faith only.
1: చూడండి, అబ్రహాం మనం ఇంతవరకు కూడా చూసుకున్నటువంటి వచనాలు మనం చూస్తున్నాం. ఏమేమి వచనాలు? మార్క్స్ వార్త 16:16, అపొస్తలుల కార్యములు 2:38 ఈ రెండు వచనాల్లో కూడా ఇదే బోధ ఉంది. ఏమనున్నది? ఇదిగో నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని అక్కడ ఉన్నది. ఇక్కడ అపొస్తలుల కార్యములు 2:38 మీరందరూ కూడా మారు మనసు పొంది బాప్తిజం పొందండి అని చెప్పి రెండు వచనాలు చెప్తున్నాను. అంటే వినడం మాత్రమే కాదు, వినడాన్ని క్రియ రూపంగా చూపించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.
2: Now, are there scriptures in the Bible that say believe and be saved? And the answer to that question is yes.
1: Believe?
2: And be saved. There are scriptures in the Bible that say believe and be saved.
1: It is correct, brother.
2: Yes, I'm making a
1: Yes.
2: point. Just
1: ఓకే
2: say
1: ఓకే
2: that.
1: ఓకే ఎక్సలెంట్. చూడండి, బైబిల్ వచనాలలో మీరు నమ్మండి, విశ్వసించండి, రక్షింపబడతారు అనేటువంటి మాట నిజమే. అవునా? విశ్వసించండి, రక్షింపబడతారు అనేటువంటి మాట నిజమే. కానీ దానికంటే ముందు ఇంకా ఏమేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే.
2: But we see always that those people who are told to believe are either idolaters, like the Philippian jailer, or those who did not know Christ. But we notice in those examples that they are always baptized after the belief.
1: చూడండి, విశ్వసించండి మీరు రక్షింపబడతారు అనేటువంటి మాట ఎంత నిజమో, వారు విశ్వసించిన తర్వాత రక్షణ పొందడానికి మధ్యలో ఒక చిన్న పని చేశారు అనేటువంటి మాట కూడా నిజమా కాదా? మనం చూసాం, ఎవరు చూసాము? చెరసాల అధిపతిని మనం చూసినాం. చెరసాల అధిపతి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెరసాల అధిపతి ఏం చేశాడు? ఆయన వాళ్ళందరి మాట కూడా విన్నారు, విన్న వెంటనే వెళ్ళి బాప్తిసం పొందారు. తర్వాత అనేకులు కూడా అలాగే విశ్వసించారు, కానీ విశ్వాసంతో పాటు బాప్తిసం కూడా పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓకే.
2: All right. So we're not saved by faith only. The Bible never teaches faith only. Faith has to obey.
1: బైబిల్ అంతా కూడా ఒకటే చెబుతుంది, ఏంటంటే విశ్వాసం ద్వారా రక్షింపబడతాము, కానీ విశ్వాసంకి రక్షణకు మధ్యలో విధేయత అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ విధేయత మనం చూపించలేని వారంగా ఉంటే రక్షించబడలేము.
2: And so it's very important to understand, I have to have faith, but that's not the only thing that saves me. I have to push forward and obey faith, which leads to baptism.
1: చూడండి, నాకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ద్వారానే నేను రక్షించబడతానా? నువ్వు విశ్వాసం ద్వారా విధేయత చూపించి బాప్తిసం పొందితేనే నువ్వు రక్షించబడతావు. అదే నిజమైనటువంటి మార్గం. మార్గం అంటే విధేయత లేకోకుండా రక్షణ అనేటువంటిది లేదు. విశ్వాసం అనేటువంటి మాట ఎంత నిజమో, ఆ విశ్వాసానికి కేవలం విశ్వాసం మాత్రమే ఉండదు కదా. విశ్వాసానికి ఏముంటది? క్రియలు ఉంటాయి. ఆ క్రియలనే విధేయత అని చూస్తున్నాం. ఆ విధేయత అనేటువంటి క్రియారూపం దాలిస్తే ఏమొస్తుంది అక్కడ? విధేయత అనేటువంటిది క్రియారూపం దాలిస్తే అక్కడ రక్షణ వస్తుంది. ఓకే.
2: So one more scripture and we'll leave this point. James 2:17. James chapter 2 and verse 17. Right here,
1: James 2:17. అటువల్లనే విశ్వాసము క్రియలు లేనిదైతే అది తనలో తాను మృతమైనదగును.
2: All right. So we see here that faith, if you don't have works, and baptism is works, but it's necessary for salvation.
1: చూడండి, విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది అంటున్నాడు? క్రియలు లేని విశ్వాసం మృతమైపోతుంది. ఇప్పుడు విశ్వాసం ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? ఇందిరా చూడండి, విశ్వాసంతో పాటు ఏముండాలంటున్నాడు? క్రియ ఉండాలి. ఇప్పుడు రక్షణ పొందాలంటే క్రియ అనేటువంటిది ఏంటి అని అంటే బాప్తిస్మమే క్రియ.
2: So that's right. And so that's going to lead to objection number two, that baptism is a work. That's what some people would say. Well, you just said, Brother Paul, that baptism is a work. Well, let's address that. Let's talk about that.
1: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది వర్క్ అంటే క్రియాది, పని. విధేయత చూపించడం ఎంత ముఖ్యమో, విధేయత అంటే విశ్వాసానికి క్రియలు ఎంత అవసరం ఉన్నదో, నువ్వు రక్షణ పొందడానికి విశ్వాసానికి క్రియ అంత అవసరంగా ఉన్నప్పుడు ఆ క్రియనే ఏదనుగా పోలుస్తున్నాం మనం ఇక్కడ? బాప్తిస్మమే క్రియ. సో ఇప్పుడు బాప్తిస్మం అనేటువంటిది క్రియారూపంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వచ్చాను చూద్దాం. అందరూ ఇట్లా జరగండి, లేదంటే మా కూడా ఇక్కడ కూర్చోమని చెప్పాను. మదయ్య అక్కడన్నా కూర్చుంటాడు, లేమని చెప్పు మా. Okay.
2: All right. I want to read a scripture that is not on the sheet here. Ephesians 2, verses 8 and 9. Ephesians 2, verses 8 and 9.
1: Ephesians 2?
2: 2, verses 8 and 9. It's not on the sheet here.
1: ఓ రైట్ ఓకే.
2: Let's read it.
1: ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి ఎవరైనా. అక్కడ లేదు, ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక
0: మీరు
1: 2వ అధ్యాయం 8 9వ వచనం
0: మీరు విశ్వాసం ద్వారా ఉపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు, గనక ఎవరు అతిశయపడ వీల్లేదు.
1: ఓకే రైట్.
2: All right, so the Apostle Paul here very plainly says that we are not saved by works. If I do something by works, I can brag about it. That's what the Apostle Paul would say.
1: Again, brother, some disturbance, some network problem here. Again.
2: Okay, no problem. The Apostle Paul.

0: చేయింపా వీడుబు లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలు అనేటువంటి పౌలు, బాగా అర్థం చేసుకోండి, వచనాలకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది, ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము, క్రియల వల్లనే మనం రక్షించబడతాము అని చెప్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు 9వ వచనంలో, అది క్రియల వల్ల నాకు కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీడు లేదు అంటున్నాడు. ఇదే క్రియలు అంటే మనుషుడు తన సొంత క్రియలతో ఏమైనా పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆ సొంత క్రియలతో కాదు. అంటే నేను కొట్టాను, నేను తెచ్చాను, నేను నాటాను, నేను దున్నాను, ఇలాంటివి ఏది కూడా అక్కడ పనిచేయవు. ఈ కేవలము విధేయతతో కూడినటువంటి క్రియల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ, సొంత బలం బలగాల గురించి మాట్లాడుతున్నటువంటి విషయం పౌలు. ఇదిగో నేను నేను పరలోకానికి వెళ్ళడానికి అది తీసుకుని వచ్చాను, ఇది కొట్టాను, అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పుకోవడం వలన అది క్రియలు చేసినట్టు కాదు, ఆ క్రియల వలన మీరు వెళ్ళడం లేదు, మీరు అతిశయపడగాకండి అని చెప్తున్నాడు. అయితే నిజమైనటువంటి క్రియ ఒకటి ఉంది, అదేంటి అని అంటే ఆజ్ఞలను నెరవేర్చుతూ ఉంటూ దానికి విధేయత చూపడమే క్రియ, అది వేరేది, ఇది వేరేది. ఓకే,
1: if I could get to heaven just by doing good works, then it would go against the Bible. And there are people that believe that. Well, I'll just live a good life and I think I'll get into heaven. It doesn't work that way.
0: చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను మంచి పనులు చేస్తున్నాను కదా, ఇక నేను క్రియ జరిగించినట్టే కాబట్టి నేను పరలోకానికి వెళ్తానులే అని చాలా మంది అనుకుంటున్నారు. మంచి పనులు అంటే నీవు చేసిన మంచి పనులు కాదు. చాలా మంది ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా చాలా మంది మంచి పనులే చేస్తూ ఉంటున్నారు కదా కొంతమంది. అలాగా మంచి పనులు చేస్తున్నంత మాత్రాన వాళ్ళు రక్షించబడుతున్నట్టు కాదు, అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియల ద్వారా మాత్రమే రక్షించబడతారు.
1: Jesus would talk about that there's going to be many on the day of judgment that are going to be there and say, Lord, we prophesied in your name, we have done many good works. And Jesus said that he's going to tell them, I never knew you. In other words, there's going to be people on the judgment day that will see Jesus and say, I've done a lot of good works. I deserve to go to heaven.
0: చూడండి, చాలా మంది తీర్పు దినమున యేసుక్రీస్తుని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని తీర్పు దినమున అందరూ కూడా చూస్తారు. అయితే ఆ దినమున చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో ప్రభువా, నేను నీ నామమున ప్రకటించడం లేదా, ప్రవచించలేదా, ఇదిగో నీ నామమున అద్భుత కార్యములు జరిపించలేదా, ఇదిగో నీ నామమున నేను ఆ మంచి పనులన్నీ చేశాను కదా, నన్నెందుకు నువ్వు పరలోకానికి తీసుకుని పోవు అని చెప్పి తీర్పు దినమున చాలా మంది అడిగే వాళ్ళు ఉంటారు.
1: ఓకే, ఆల్రైట్, సో నౌ లెట్స్
0: రీడ్ ది జడ్జ్మెంట్ డే. దేర్ ఇస్ సెకండ్ పార్ట్ అబౌట్ దట్
1: That Jesus, there would be a lot of people that would tell Jesus that, you know, I've done a lot of good works, I've prophesied, and so I deserve to go into heaven. They're thinking that by works they'll be able to get to heaven, but that's not what's going to save them.
0: చూడండి, తీర్పు దినమున అందరు కూడా చూసి ఏమంటారు అంటున్నాము మనము, యేసుక్రీస్తుని చూసి అందరు ఏమంటారు, ఇదిగో ప్రభువా, నేను ప్రకటించలేదా నీ నామమున, ఇదిగో ప్రభువా, నేను మంచి పనులు చేశాను కదా అని చెప్పి చాలా మంది కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వేడుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు వాళ్ళని చూసి, మీరెవరో నాకు తెలియదే అని అంటాడు. అంటే ఇప్పుడు మంచి పనులు చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ మంచి పనులు గానే అనుకుంటున్నారు, దాని వలన పరలోకానికి వెళ్తామని అనుకుంటూ ఉన్నారు. కానీ తీర్పు దినమున మన క్రియలు ఏంటో అనేటువంటిది అక్కడ తేడపరుస్తారు. అప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటారో, లేదంటే నువ్వు నాతో పాటు పరలోకానికి రాండి అని అంటాడో, ఆ దినమున తెలుస్తుంది. ఆ తీర్పు కూడా దేన్ని ఆధారం చేసుకొని చెప్తాడు అంటున్నాడు దేవుడు, నేను ఇచ్చిన మాటల ద్వారానే. ఓకే,
1: ఆల్రైట్, సో నౌ లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్స్ ఇన్ పాయింట్ నంబర్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ Colossians 2 and verse 12. Read that. Colossians 2 and verse 12.
0: కొలసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాము.
2: మీరు బాప్టిస్మ ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుణ్ణి ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి.
0: ఓకే,
1: all right, so we see in this verse that the apostle Paul says, through the faith of the operation of God.
0: చూడండి, ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడుతున్నారు, ఒకసారి ఉండండి 12 వచనం. మీరు విశ్వాసం బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారై ఆయన ఎందు మృతులలో నుండి లేపిన దేవుడు

0: ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడతారు. చూడండి, మీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా, ప్రణాళికను విశ్వసించడం ద్వారా మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు లేచారు. బాప్తిసం ద్వారా మీరు తిరిగి లేచారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు.
1: So we are buried, Colossians 2 and verse 12, we are buried with him in baptism. We're raised through faith with the operation of God. Now, here's what that means.
0: Yes, okay. చూడండి, మనమందరం కూడా బాప్తిసం ద్వారా ఆయన మరణంలో పాతిపెట్టబడుతూ ఉన్నాము. గమనించండి, బాప్తిసం ద్వారా ఆయన మరణంలో మనం అందరం కూడా పాతిపెట్టబడుతూ ఉన్నాము. అలాగే ఆ విశ్వాసం ద్వారానే మీరందరూ కూడా దేవుని యొక్క ప్రభావంతో ఆయన యొక్క మంచి అక్కడ ఆపరేషన్ అని చెప్పారు కదా, అక్కడ ఏమున్నది ఆపరేషన్ అనే దానికి ఆయన ప్రణాళిక అని అనుకుందాం. ఆయన ప్రణాళిక ద్వారా మీరందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళీ తిరిగి లేస్తూ ఉన్నారు.
1: So as Colossians tells us, there's an operation of God that is difficult to describe. But the thing that we do know is that the only way that we can touch the blood of Jesus Christ is when we are buried in baptism.
0: చూడండి, దేవుని కార్యము ద్వారా మనం అందరం కూడా పైకి లేస్తున్నామనే మాట మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా దేవుని యొక్క కార్యము ద్వారా నీటిలో మునిగినప్పుడు మళ్ళీ తిరిగి లేస్తున్నప్పుడు దేవుని కార్యం ద్వారానే రక్షించబడుతున్నాము. అక్కడ మనం దేనిని తగులుతున్నామని అర్థము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని ద్వారా మనం అందరం కూడా అందులో తగిలి, అందులో మునిగి, అందులో నుండి మళ్ళీ తిరిగి పైకి లేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అది దేవుని యొక్క కార్యం అక్కడ.
1: And of course, we're only saved by the blood of Jesus Christ.
0: నిజంగానే మనం అందరం కూడా దేని ద్వారా రక్షించబడుతున్నాము, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం అందరం కూడా రక్షించబడుతూ ఉన్నాము. Okay.
1: And the only way that we can do that is through baptism. So it's not a human work. It is the way that God operates and cleanses us from our sins.
0: చూడండి, అది నిజంగానే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మనం అందరం కూడా జరగబడుతున్నాము. అది మనకు అర్థమయ్యేది కాదు. అది అంతా కూడా ఎవరి కార్యము? దేవుని కార్యం. నిజంగా మనం అనుకోవచ్చు రక్తం ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ తగులుతున్నాము అని, కానీ అదంతా దేవుని కార్యం. మనమైతే దాన్ని విశ్వసించి అలాగా చేయడం ద్వారా దేవుడు మనతో కార్యం జరిపిస్తూ ఉన్నాడు. ఆ కార్యం ద్వారా మనం రక్షించబడుతున్నాం.
1: All right, so now let's read Hebrews chapter 5 and verse 9. Hebrews chapter 5 and verse 9.
0: ఒకసారి అపొస్తలుల హెబ్రీలకు రాసిన పత్రిక 5:9 మనం చదువుతున్నప్పుడు, ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై తనకు విధేయులైన వారిని అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. Okay.
1: So we see in this verse that only those that obey him, obey God through his commands, which we've already talked about, Mark 16:16, Acts 2:38. It's the only way that we are going to be saved. And baptism is done through obedience to faith to help us to be saved.
0: చూడండి, మనం ఇప్పటి వరకు కూడా చాలా వచనాలు చూసుకున్నాము. విధేయత ద్వారా కూడా మనం విశ్వాసం మాత్రమే కాదు, మనకు విధేయత కూడా అవసరం అనేటువంటి వచనాలను మనం చూసుకున్నాము. ఆ మార్క్స్ వార్త 16:16 కూడా మనం ఏం చూసుకున్నాము, అక్కడ విశ్వాసము మరియు మనం అక్కడ అండ అని చెప్పాడు కదా బ్రదర్, మార్క్స్ వార్త 16:16 నమ్మండి, నమ్మి బాప్తిసం పొందండి అని చెప్పాడు. అక్కడ బాప్తిసం అనేటువంటిది ఏంటి, విధేయతతో కూడినటువంటి క్రియ, క్రియతో కూడినటువంటి విధేయత, అది జరిగించాలి అనేటువంటి విషయం మనకు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా హెబ్రీ పత్రిక 5:9 మనం అందరం కూడా రక్షింపబడాలి అని అంటే మన అందరికీ కూడా ఆల్సినటువంటి అర్హత ఏంటి, అక్కడ చూడండి ఏం చెప్పాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడయ్యాడు. నిత్య రక్షణకు కారకుడయ్యాడు, విధేయత చూపేటువంటి వారికి మాత్రమే రక్షణ అనేటువంటిది ఉంది. విశ్వాసం ఒక్కటే సరిపోవట్లేదు, అక్కడ విధేయత కూడా అవసరమై ఉన్నది. ఓకే.
1: All right, any questions so far?
0: ఇక్కడే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంతవరకు మీకు? ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా విధేయత, విశ్వాసం, ఈ సంగతుల గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అంటే మీరు అడగండి, ధారాళంగా అడగండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎలాగ కడబడుతున్నాం మనము అనేటువంటిది నాకు కొంచెం మీకు క్లారిటీ ఇవ్వడానికి అడగాలనుకుంటున్నాను, కానీ తర్వాత అడుగుతున్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తం మనకి ఇప్పటికీ కూడా ఉందా, ఎలాగా, ఏంటి అనేటువంటి విషయం. ఇంకా ఏమైనా మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి. ప్రశ్నలు ఉన్నాయంటేనే మీరు బాగా అర్థం చేసుకున్నారని అర్థం. ఓకే
1: Okay, all right, let's move on to number.
0: Okay, no, there is no question to ask.
1: Okay, all right, let's move on to point number three. And I think we already answered this in another class, but we want to make sure everybody understands. Objection number three, the thief on the cross was not baptized, some would say.
0: చూడండి, మనకి ఈ ప్రశ్న మొదటి రెండో వారంలోనే మనం చూసుకున్నాం. ఈ ప్రశ్నను ఫస్ట్ వారంలోనే ఈ ప్రశ్నను చూసుకున్నాం. అది మీరు ఉన్నారో లేదో కానీ ఫస్ట్ వారంలో వివేక్ అడిగాడు ఆ ప్రశ్నను. యేసుక్రీస్తు మరి ప్రభు వారికి ఆ బాప్తిజం పొందితేనే రక్షణ వస్తుందని విశ్వాసం, విధేయత చూపుతేనే రక్షణ వస్తుందా అని చెప్పారు కదా. మరి మరి యేసుక్రీస్తు పక్కన ఈ పక్కన ఈ పక్కన సిలువలో కూడా దొంగ ఉన్నాడు కదా, ఇదిగో నీవు కూడా నేడు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు కదా. మరి అక్కడ బాప్తిజం పొందలేదే, ఎలాగా మరి ఆయనకు రక్షణ వచ్చింది, ఎలాగ పరలోకానికి వెళ్ళాడు, పరదేశకు వెళ్ళాడు అనేటువంటి ప్రశ్న మనం గడిచిన వారంలో చూసుకున్నాం. దానికి ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరైతే వినలేదో, ఒకవేళ విన్నప్పటికీ దాని గురించినటువంటి క్లారిటీ మళ్ళీ ఒకసారి మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను.
1: So some would use that as an excuse to say, oh, I don't have to be baptized because the thief on the cross was not baptized.
0: చూడండి, చాలా మంది ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు, చాలా మంది అడుగుతూ ఉంటారు నేను రక్షింపబడాలి, నేను రక్షింపబడాలని. సిలువలో దొంగ అడిగినట్లుగానే మనం కూడా అందరం కూడా అడుగుతూ ఉంటాం, రక్షింపబడాలని, నేనేం చేయాలి అది, నేను కూడా నన్ను కూడా రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఓకే,
1: All right, so let's notice what happened exactly. So let's read in this particular text,
0: నేడు
2: నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
1: All right, so what does Jesus say here? Today you will live with me in paradise. So it appears that Jesus is saving him there on the cross.
0: చూడండి, అక్కడ ఏం జరిగిందో మన అందరికి కూడా బాగా తెలుసు. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదశలో ఉండువు అని చెప్పి సెలవులో ఉన్నటువంటి దొంగకు యేసుక్రీస్తు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, హామీ ఇచ్చాడు.
1: సో దేర్స్ అ కపుల్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ అబౌట్ దిస్. నంబర్ 1, జీసస్ వాస్ నాట్ ఆన్ ది ఎర్త్ ఎట్ దిస్ టైమ్ టు జడ్జ్. హి వాస్ ఓన్లీ దేర్ టు సీక్ అండ్ సేవ్ దట్ విచ్ వాస్ లాస్ట్.
0: చూడండి, యేసు క్రీస్తు ఆ కాలంలో, అగైన్ బ్రదర్,
1: జీసస్ వాస్ హియర్ నాట్ టు జడ్జ్, హీ వుడ్ సే హీ వాస్ ఓన్లీ హియర్ టు సీక్ అండ్ సేవ్ దోస్ హూ వర్ లాస్ట్.
0: చూడండి, యేసు క్రీస్తు అక్కడ
1: హీ డిడ్ంట్ హీ వాజంట్ హియర్ టు జడ్జ్ హీ వాజంట్ హియర్ టు జడ్జ్ హీ వాస్ ఓన్లీ హియర్ టు లుక్ అవుట్ అండ్ ఫైండ్ దోస్ హూ వర్ లాస్ట్.
0: చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడు గమనించండి. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అందరినీ తీసుకుని వెళ్ళి తీర్పు దినమున తీర్పు తీర్చి వాళ్ళని పరలోకానికి నరకానికి పంపించడానికి యేసుక్రీస్తు వచ్చాడా? ఎందుకోసం వచ్చాడు భూమి మీదకి యేసుక్రీస్తు? ఎవరైతే పాపులుగా ఉన్నారో వారందరినీ రక్షించడానికి వాళ్ళని వెతుకులాడుకుంటూ చూస్తూ వచ్చాడు యేసుక్రీస్తు. రైట్.
1: నంబర్ 2, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎట్ దట్ టైమ్ they were under the law of Moses. Even Jesus himself was under the law of Moses. The church had not been started.
0: చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నాం యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడు. ఎవరైతే రక్షించబడడానికి ఇష్టపడతారో రక్షణకు అర్హులుగా ఉంటారో, మార్మన్స్ పొంది పాపంలోనే ఒప్పుకుని రక్షించబడడానికి అర్హులుగా ఎవరైతే ఉంటారో వారందరినీ వెతుకులాడుకుంటూ యేసుక్రీస్తు వచ్చాడు. రెండోది, ఆయన మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక్కడే కాదు, అక్కడ ఈవెన్ యేసుక్రీస్తు కూడా మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. అలాగనే ఎవరు కూడా ఉన్నారు అక్కడ? యూదులందరూ కూడా మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఓకే,
1: బాప్టిజం ఫర్ ద పాయింట్ ఆఫ్ సాల్వేషన్ హడ్ నాట్ బీన్ కమాండెడ్ యెట్.
0: చూడండి, బాప్తిస్మం అనేటువంటిది రక్షణ పొందడానికి ఒక ఆజ్ఞగానే ఉంది మనకు. అయితే అది ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో నుంచి పుట్టిందా? గమనించండి, మోషే ధర్మశాస్త్రంలో నుండి బాప్తిస్మం అనేటువంటి ఆజ్ఞ పుట్టిందా? ఏ ధర్మశాస్త్రంలో నుండి బాప్తిస్మం ఆజ్ఞ పుట్టింది? ఓకే,
1: సో the thief lived and died before the new covenant, before the new testament.
0: చూడండి, ఆ అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా ఏ ధర్మశాస్త్రం కింద ఉన్నాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, దొంగ ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు, యూదులందరూ కూడా ఇస్రాయేలీలందరూ కూడా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఏ ధర్మశాస్త్రం కింద? మోషే ధర్మశాస్త్రం కింద వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి దొంగ కూడా మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. అప్పటికి ఇంకా ఏం రాలేదు? మీరు ఇక్కడ ఫోకస్ పెట్టండి, దాని పురుగులు పురుగులు పనిచేస్తు చూద్దాం. ఆ ఈ ఏం చేస్తాడు ఈ దొంగ? ఏ దాని కింద ఉన్నాడు అని చెప్పుకుంటున్నాము? మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నాడు. అయితే ఇంకా ఏ ధర్మశాస్త్రం రాలేదు? పాత నిబంధన కింద ఉన్నారు, ఏ ధర్మశాస్త్రం ఇంకా రాలేదు? కొత్త నిబంధన ఇంకా రాలేదు. అప్పటికి కూడా మోషే ధర్మశాస్త్రంలోనే అమలులోనే ఉంది, కానీ అప్పుడు బాప్తిసం అనేటువంటిది ఇంకా రాలేదు. ధర్మశాస్త్రం ఇంకా అంతరించిపోలేదు అప్పటికి. మోషే ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు, కొత్త నిబంధన ఇంకా రాలేదు. కొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది అది చూద్దాం. ఓకే,
1: so when Jesus was alive, he had the ability to forgive sins. There were many times in the gospels where he forgave people of their sins.
0: చాలా మందిని యేసుక్రీస్తు సువార్తలలో మనం చూసినప్పుడు చాలా మందిని యేసుక్రీస్తు ఏం చేశాడు, ఇదిగో నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పి అందరికీ పాపములను క్షమించుతూ వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు.
1: And that's exactly what he did to the thief on the cross. He forgave him of his sins and gave him the ability to be with Jesus in paradise, or what they would consider heaven.
0: చూడండి, వారి కోసం ఏర్పాటు చేసినటువంటి పరదేశంలో వారందరూ కూడా ఉండడానికి అలాగనే యేసుక్రీస్తు వారికి కూడా, వానికి అంటే దొంగకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీరు పాపం మీ పాపములు క్షమింపబడ్డాయి అన్నట్టుగా అందరికీ సువార్తలు ప్రకటించినట్టుగానే, అందరికీ పాపములను క్షమించుతూ వస్తున్నట్టుగానే ఈ దొంగకు కూడా సిలువలో మీ పాపములను క్షమించుతూ వచ్చాడు. ఆ వాడికి కూడా ఏమిచ్చాడు? అక్కడ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి పరదేశను వానికి కూడా అవకాశం ఇచ్చాడు.
1: So the reason, by the way, that Jesus told him, you will be with me in paradise, is because in the mind of the Jews, paradise was the Garden of Eden. To them, that's what heaven was like. That's what they thought of as heaven, was paradise, the Garden of Eden. And so Jesus tells him, you'll be with me in paradise. I'm taking you to what you think in your mindset is in heaven.
0: Okay, brother, I have a question.
1: Sure.
0: Before I explain that, I have a question to clarity.
1: Okay.
0: Okay. I knew that, but I am asking now. What is the difference of heaven and paradise?
1: Well, for the Jews, let me start over. In the book of Revelation, John describes heaven. It's a street paved with gold. It talks about the walls of jasper and things like that. That's the New Testament look of heaven. For the Jews, what they thought of heaven was where Adam and Eve were. To them, that's what heaven was. A beautiful garden, a beautiful place to be, where there were no problems and no, they didn't have to till the ground and work really hard and things like that. So for the Jews' mindset, before John's description of heaven, that's what the Jews thought about heaven, and they called it paradise. The word paradise means the Garden of Eden. That's what it's pointing to.
0: Okay.
1: Does that make sense? So when you asked a Jew back then, what do you think of heaven? They would say, well, it's paradise. It's the Garden of Eden, like Mother Eve and Father Adam lived in before they sinned. That's what heaven means to me. And so that's why Jesus used the word paradise.
0: Okay. యేసుక్రీస్తు ఆయన పరలోకం అని చెప్పాడా పరదేశం అని చెప్పాడా? యేసుక్రీస్తు దొంగకు పరదేశం ఇచ్చాడా పరలోకాన్ని ఇచ్చాడా? పరదేశ ఇచ్చాడు. ఏంటి పరదేశకు పరలోకానికి తేడా ఏంటి అని అడిగాను నేను అక్కడ. అడిగితే ఆయన అన్నటువంటి మాట చెప్తున్నాడు. పరలోకము అనేటువంటిది ఏమిటి అంటే, పరలోకం గురించి యోహాను ప్రకటన గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది పరలోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుడి ద్వారా చూపించబడుతూ ఆ బంగారు వీధులు గుమ్మములు ఇట్లా ఇట్లాగా ఉంటుంది అనేటువంటి విషయము పరలోకం గురించి ప్రకటన గ్రంథంలో యోహాను చూసి చెప్పాడు. కానీ ఈ ప్రకటన గ్రంథం కంటే యోహానుకు యోహానుకు కనబడినటువంటి దానికంటే ముందుగానే వీళ్ళు ఏమని నమ్ముతున్నారంటే, యూదులు పరలోకం అంటే పరదేశే అని నమ్ముతూ ఉన్నారు. అంటే ఆదాము అవ్వ వీళ్ళందరూ కూడా ఎలాగైతే పరదేశంలో ఉన్నారో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, పరదేశంలో అవ్వ ఆదాము కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను అన్నిటి కూడా తినడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు, అలాగ వేరు చేశాడు, ఇలాగ వేరు చేశాడు అనేటువంటి విషయం మనం చూసుకున్నాం కదా. యూదుల యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి పరదేశం అంటే పరలోకమే. ఆ పరలోకం ఎలా ఉంటది అనేటువంటి విషయం మనకు క్లారిటీగా ఎవరు ఇచ్చారు? యోహాను గారు ఇచ్చారు. అయితే ఈ యూదుల యొక్క ఆలోచన ప్రకారము వారికి అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు వాళ్ళ భాషలోనే మనం మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అర్థమయ్యేలాగానే. ఇదిగో మీరు కూడా పరదేశంలో ఉంటారు, నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. అని దాని అర్థం పరలోకం అనే. ఓకే, దీస్ ఆర్ దో థింగ్స్ ఆర్ సేమ్, పరదేశ్ అండ్ పారడైజ్ అండ్ హెవెన్.
1: Yes, they're the same. There's a lot of people that would teach that paradise is like a waiting place or something, but
0: yeah,
1: no.
0: That's why I'm asking.
1: Yeah, paradise and heaven are the same. You have to think about it. You have to look at it through glasses of the first century, not today. Paradise for the Jew was heaven. When you said paradise, heaven, it's the same thing.
0: పరలోకం అన్నా పరదేశం అన్నా కూడా రెండు కూడా రెండు ఒకటే. ఐ డోంట్ నో టిల్ నౌ, ఐ డిడెంట్ ఐ థింక్ ఐ థాట్ దట్ పారడైజ్ ఇస్ ఏ సేమ్ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ రిజరెక్షన్ ఆఫ్టర్ వి గాట్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ వి గోయింగ్ టు హెవెన్,
1: రైట్?
0: బిఫోర్ దట్ వి ఆర్ లివింగ్ హియర్ పారడైజ్.
1: Right. Well, there's a lot of different teaching on that subject. But if you look at, for example, when Jesus talked about the rich man and Lazarus, it says that Lazarus was in the bosom of Abraham. In other words, you know, this is your bosom. So in other words, the picture is painted that Abraham was holding
0: on the chest.
1: Lazarus to his chest like that, which would have been very comforting for Lazarus, who his whole life was sick and he was poor and nobody helped him. So he was, where would you say Abraham is? Abraham is in heaven. He's waiting the judgment just like we are. So when people die, they're going to know where they're going. The Bible doesn't really teach a waiting place. That's a little bit of a Catholic doctrine, like purgatory or something, but you know where you're going. But here's the difference. I know this is our conversation, but
0: okay.
1: We've got to be judged in a body. So our soul is where we're going to eventually end up. But our soul has to come back and be joined in with the body to be judged, because that's where and how we're going to be judged, in the physical body. The Bible is very plain about that. Jesus is coming back. Those who are dead in Christ will rise first. Their body will join with the soul. And then for those of us who are going to heaven, then we'll change to a glorified body. The Apostle Paul says, in the moment, in the twinkling of an eye, we'll be changed. And those who are going to hell will remain in the body, and they'll spend eternity in hell. There's weeping and gnashing of teeth, crying, hollering, gnashing your teeth because of the pain and the suffering
0: Okay.
1: That's in physical form. So even though those that have died, their soul is waiting, but it's not a waiting place. They're either being comforted by those
0: then,
1: in heaven.
0: Then how about that place where we waiting for our second coming?
1: Well, again, I would say that would be up to, you're going to know where you're going. I mean, you're going to be in heaven. It's really difficult to explain for the human mind to understand.
0: Okay.
1: There's not like a holding place, but the point is, you know where you're going. Your soul is in a resting place, but it's got to come back to earth with Jesus to be joined with the physical body and then to be judged.
0: Sunday.
1: And then we'll permanently be in heaven. And those who are in, you know, the rich man and Lazarus was, I mean, the rich man was already in torments, remember?
0: Yes.
1: Yeah, so we will know at the point of death where we're going, but we still have to go through the judgment process.
0: Okay. ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయము మేము సంభాషించుకున్నాం. దాని అర్థం ఏంటో మీకు చెప్తాను ఒకసారి. నేను అన్నాను పరలోకం వేరు పరదేశం వేరు అని చెప్పి ఇక్కడ బోధించబడుతుంది. చనిపోయిన తర్వాత మనుషులు ఆత్మలు అన్ని కూడా పరదేశంలో ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు అందరు కూడా అక్కడి నుండి మళ్ళీ భూమి మీదకి వచ్చి శరీరాలను ధరించుకొని రెండవ రాకల్లో తీర్పు దినం అయిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లే వాళ్ళు పరలోకానికి, నరకానికి వెళ్లేవారు నరకానికి వెళ్తారు. ఇలాగ బోధించబడుతుంది. దీని అర్థం ఇదేనా అని అడిగితే కాదు, అది మన మైండ్ లోకి అర్థమయ్యేటువంటిది కాదు. నిజానికి పరదేశం అన్నా పరలోకం అన్నా రెండు ఒకటే. ఎందుకంటే పరలోకంలో ఎవరున్నారని చూపించాడు మనకు అక్కడ, పరదేశంలో ఎవరున్నారని చెప్పాడు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం రొమ్మన ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది కొన్ని ఈ క్లిష్టమైన మాటలు మాట్లాడుతున్నారు, అబ్రహాం రొమ్మన లాజరు ఉన్నారంటే ఇలాగ ఎత్తుకొని ఇలాగ పట్టుకొని అబ్రహాం పిసికి ఊపిరాడనికోకుండా ఇట్లానే పట్టుకొని ఉంటాడు అబ్రహాము. లేదు, అది ఉదా అలంకార భాషగా మాట్లాడుతున్నటువంటి విధానము. అయితే ఈ చనిపోయిన తర్వాత మనం అందరము ఏమవుతాము అనేటువంటిది, మన ఆత్మలు అన్ని కూడా ఒక చోట రెస్ట్ తీసుకుంటా ఉంటాయి. ఒక రోజు ఆ అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇంకా పెద్దలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో, వీళ్ళందరూ పైకి ఎప్పుడు వస్తారో అని చెప్పి అబ్రహాం అందరు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మన అందరం కూడా ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మన ఆత్మలు అన్ని కూడా మళ్ళీ మన శరీరాల దగ్గరికి వస్తాయి. అర్థమవుతుందా ఈ విషయము? విధానం అర్థమవుతుందా? మన ఆత్మలు అన్ని కూడా మన శరీరాన్ని ధరించుకోవాలి. మళ్ళీ ఈ శరీరం ఎక్కడ ఉంటది? ఇప్పుడు ఆ మట్టి మళ్ళా అందిస్తుంది నీకు. ఆ శరీరం అంతా కుళ్ళిపోయిన తర్వాత ఆ కుళ్ళిపోయినటువంటి మట్టి మళ్ళీ నీకు మహిమా శరీరాన్ని ధరించుకునేటట్టు తయారు చేస్తుంది. ఆ మట్టి మళ్ళీ నీకు శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరాన్ని ఇస్తూ ఆ శరీరాన్ని ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ తీర్పు దినంలోకి వెళ్తారు. ఆ తీర్పు దినమున మీకు తీర్పు జరుగుతుంది. మీరు అక్కడికా ఇక్కడికా అని అక్కడ ఏముంటది? ఏడుపును కళ్ళు గొరుగుటయు ఉంటాయి. మీకు ముందుగానే తీర్పు జరగకముందే మీకు ఏడుపును పళ్ళు గొరుగుటో ఎందుకు ఇస్తాడు దేవుడు? ఏడు కదా, తీర్పు జరిగిన తర్వాతనే కదా పరలోకమా పరలోకమా నరకమా అనేటువంటిది మీకు చెప్పాలి. తీర్పు జరగకముందే మీకు పరదేశు, మీరు పరలోకానికి మీరు నరకానికి వెళ్ళండి, మీ పరదేశంలో ఉండండి, మీరు పాతాళంలో ఉండండి ఎందుకు చెప్తాడు దేవుడు? అలాగేం జరగదు కదా. తీర్పు దినం జరిగిన తర్వాతనే మన ఆత్మలకు కావలసినటువంటి శిక్ష జరుగుతుంది. అంతవరకు మన ఆత్మలు ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకుంటాయి. అవి ఎక్కడ అనేటువంటిది మనకు బైబిల్లో అర్థం కాదు. చనిపోయిన వాళ్ళు అందరు కూడా నరకంలో ఉండరు. ఇప్పటికైతే నరకంలో లేరు ఎవరు. ఇప్పటికి నరకంలోకి ఎవరు వెళ్ళలేదు. అందరు అక్కడెక్కడే ఉన్నారు ఆత్మలన్నీ కూడా ఇప్పుడు. ఎందుకంటే తీర్పు దినం జరగాలి కదా. తీర్పు దినం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అది ధర్మశాస్త్రం తర్వాత. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు తర్వాత నుంచి మనం చెప్పేది బ్రదర్. దేర్ ఈస్ వన్ క్వశ్చన్ బ్రదర్, తెలుసుకుందాం. దే ఆస్కింగ్ మీ వాట్ అబౌట్ అవర్ సోల్స్ బిఫోర్ జడ్జ్మెంట్ డే దే డై, దెన్ వేర్ దే గో? దేర్ సోల్స.
1: Right. The soul, again, is either going to be waiting somewhere in heaven or in hell. you just have to go with the rich man and Lazarus. He was being comforted by Abraham, who was in heaven. The rich man was in torment in hell. But even they will have to come. Everybody has to come back for the judgment. You got to remember, you got the body and you got the soul, two different things. So when we die, all of us die physically, but that soul's going to go back. And it's going to wait.
0: That to where?
1: Either heaven or hell, one of the two.
0: Yeah.
1: And then it has to come back for final judgment. It's like this. This is a bad example, I'm sure. But here in America, we have a jail and a prison. A jail is where you're held. A jail is where you're held until you get sent to prison. So in other words, I will go to a local jail in a city, and then once I go before the judge, he will send me to the bigger prison where I will serve out my sentence. So again, it's probably a terrible example, but the jail would be the holding place. The prison would be the permanent place. Well, everybody's being held.
0: Okay, I understand that. But what about good people's? Good people's are souls.
1: If they have not obeyed the gospel, then they will be.
0: They have obeyed gospel, and they live. They were living as God says.
1: Yeah. So they'll be waiting in heaven to come back. The Bible says that all of the dead in Christ will be coming back. All the sainted dead will be coming back. Their soul will come back to join with their physical body.
0: Okay, I explained that, brother.
1: Okay,
0: sure. Brother, మన ప్రశ్న ఏమని అడిగాము, చనిపోయిన తర్వాత ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయని మనం అడిగాం. అయితే వాళ్ళు ఒకవేళ విధేయత చూపులేని వారు అయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే ఉదాహరణ ఒకటి చెప్పాడు. అది ఒకవేళ ఉదాహరణ మంచిగా ఉండకపోయినా ఆ ఉదాహరణ మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నీవు దొంగతనం చేశావు, లేదంటే ఒకరిని చంపావు, నీకు తీర్పు జరగలేదు. ఇంకా తీర్పు అంటే ఎక్కడ జరగాలి? నీకు కోర్టులోకి వెళ్ళి జరగాల. తీర్పు జరగలేదు, అప్పటి వరకు నేను ఎక్కడ పెడతారు? దీన్ని జైలు అంటారు. ఇక్కడ జైల్లో తీసుకెళ్లి జైల్లో పెడతారు, అవునా కదా? నీ తీర్పు జరిగిన తర్వాత నేను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి పెడతారు? చెరసాలలోకి వెళ్ళి, అంటే పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. తీర్పు జరిగిన తర్వాత వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు కఠిన కారాగారం శిక్ష, ఎన్ని సంవత్సరాలు తీర్పు, ఎన్ని సంవత్సరాలు మీకు అని పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అంతకుముందు నిన్ను ఎక్కడ తీసుకెళ్తారు? ఒక 1 రోజులైనా, 1 వారం రోజులైనా నిన్ను తీర్పు జరిగేంత వరకు ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తారు? కొన్ని టెంపరీ ప్లేసెస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు విధేయత చూపించిన వాడవైతే, మంచి వాడవైతే, నిన్ను ఆదరణకరమైనటువంటి అబ్రహాం లాజర్ను కూడా మనం చూసినాం, ధనవంతుడు లాజర్ గురించి కూడా చూసినాం. ధనవంతుడు ఎక్కడున్నాడు? వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. లాజర్ ఎక్కడున్నాడు? ఆదరణకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు. అంటే బిఫోర్, అంటే దానికంటే ముందుగానే కొన్ని విధాలు కూడా సేమ్ దాన్ని పోలిన విధానాలే ఉంటాయి. నువ్వు మంచివాడివి, రక్షణ పొంది మంచిగా ఉన్నట్లయితే నీకు ఆదరణకరమైనటువంటిది ఉంటుంది. నువ్వు ఒకవేళ దేవునికి విధేయత చూపలేకపోతే నీకు వేదనకరమైనటువంటి ప్లేస్లో నువ్వు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటావు. వేదన పొందుతూనే అక్కడ ఉంటావు, నువ్వు ఆదరణ పొందుతూ అక్కడ ఉంటావు. తీర్పు తీరమున మీ ఇద్దరు ఒకరోజు వచ్చి మళ్ళీ శరీరాన్ని ధరించుకొని, భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని నీవు తీర్పు దినంలోకి వెళ్తావు. అప్పుడు నీ తీర్పును తగినట్టుగా నీకు శిక్ష వేస్తావు. ఓకే బ్రదర్?
3: అంటే ఇప్పటి వరకు రాగడ రాలేదు కదా, ఫస్ట్ లో మన ధనవంతుడు లాజర్ వచ్చినప్పుడు రాగడ వచ్చిందే
0: బ్రదర్. అంటే అదే రెస్టింగ్ ప్లేస్
3: అవును,
0: అందుకే అది రెస్ట్ ప్లేస్ అంటున్నాడు కదా దాన్ని. దే వాంట్ టు నో బ్రదర్, దెర్ ఈస్ నో జడ్జ్మెంట్. Why God put us to resting place and some opposite place? Why God put that?
1: Yeah, well, that's an unanswerable question, because that's God's doing. That was His plan. When we die, you know, our soul is inside of us. The soul has to do something, and it has to go somewhere to wait until the final judgment, again, to be put together with the body. So that's just the way that God designed it. I'll give you another scripture to read. Read this scripture, okay? In the first...
0: ఆ విధానాలు అవన్నీ ఏమిటి అని అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుడు ముందుగానే మరి తీర్పు జరగక ముందే వేదనకరమైన దానికి పంపించాడు, ఎందుకు ఎందుకని ఆదనకరమైన దానికి పంపించాడు దేవుడు తీర్పు జరగక ముందే అని అడిగితే అది దేవుని యొక్క ప్లాను. దానికి సంబంధించిన ఒక వచనాలను మనం చదువుదాం ఒకసారి. మొదటి పత్రిక నాలుగో అధ్యాయము
1: And start with verse 13 and then read through the end of the chapter, verse 18. 1 Thessalonians 4, 13 through 18.
0: మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు మనం చదువుకుందాం.
2: సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి.
0: ఓకే,
1: ఆల్రైట్. సో నోటీస్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ దిస్ సెట్ ఆఫ్ ప్యాసేజెస్. వర్స్ 13, ది అపోస్టిల్ పాల్ సేస్, లిసన్, ఐ డోంట్ వాంట్ యు టు బి ఇగ్నోరెంట్ అబౌట్ దోస్ విచ్ ఆర్ అస్లీప్, దోస్ దట్ ఆర్ డెడ్ ఆల్రెడీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్స్ టు దోస్ పీపుల్ హూ ఆర్ డెడ్.
0: చూడండి, వారు 13వ వచనంలో చనిపోయారు నిజంగానే అక్కడ, కానీ వాళ్ళను చనిపోయినటువంటి వారిని గురించి ఏమని చెప్తున్నాడు అపోస్టిలైన పౌలు? నిద్రించుతున్న వారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా ఉన్నారు అక్కడ? దే ఆర్ స్లీపింగ్.
1: Well, no, in the Bible, the word asleep means that they're dead, those who have died. It doesn't mean that they're just sleeping. They, you know, even Jesus, when Lazarus died, he said, well, Lazarus is asleep. And then the disciples took that to mean that he was just, you know, he was physically sleeping. And he said plainly, no, no, he's dead. So being asleep in the Bible means that you're dead. You've died. So there's been a separation of your body and your soul.
0: చూడండి, అక్కడ చనిపోయా నిద్రించుతున్నారు అని అంటే దాని బైబిల్ యొక్క నిర్వచనం ఏమిటంటే వాళ్ళు శరీరంలో నుండి ఆత్మను వేరు చేసినట్టుగా కనబడుతున్నారు. లాజరు కూడా అక్కడ సమాధిలో పడుకున్నటువంటి లాజర్ను యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన నిద్రించుతున్నాడు అని చెప్పారు. అంటే దాని అర్థము నిద్రించుతున్నారు అనే ప్రతి మాటకు కూడా అర్థం అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే వారు శరీరంలో నుండి ఆత్మ సెపరేట్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. ఓకే,
1: ఆల్ రైట్, నోటీస్ ఇన్ వర్స్ 14 వాట్ ఇస్ ఇట్ సే?
0: ఏం చెప్తున్నారు చూడండి.
1: ఇట్ సేస్ దట్ దోస్ విచ్ స్లీప్, దోస్ హూ హావ్ డైడ్, విల్ గాడ్ బ్రింగ్ బ్యాక్ విత్ హిమ్. ఇన్ అదర్ వర్డ్స్, హీస్ గోయింగ్ టు అలౌ ఆల్ ఆఫ్ దోస్ హూ హావ్ డైడ్, their soul that is waiting is going to come back with Jesus.
0: చూడండి, చనిపోయినటువంటి వారందరూ కూడా నిద్రించుతున్నట్టుగా పోల్చి చెప్తున్నాడు. ఆ నిద్రించుతున్నటువంటి వారిని అందరినీ కూడా వెంట పెట్టుకొని మళ్ళీ వస్తాడు అంట యేసుక్రీస్తు. ఆ చనిపోయినటువంటి వారిని అనగా నిద్రించుతున్నటువంటి వారందరినీ కూడా పట్టుకొచ్చుకొని వెంట పెట్టుకొని తీర్పు దినమును తీసుకుని పోతాడు అక్కడికి. అక్కడ జడ్జ్మెంట్ జరుగుతుంది. దేవుడు ఎదుట యేసుక్రీస్తు నిలవబెట్టి అందరినీ తీర్పు తీరుస్తానికి ప్రయత్నం చేయి. తీర్పు జరుగుతుంది అక్కడ. అందరూ కూడా ఇప్పుడు అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అని అర్థము. రెస్ట్ తీసుకుంటున్నారు, ఒక చోట నిద్రిస్తూ ఉన్నారని అర్థం వాళ్ళు.
1: And in verse number 15 he says that the rest of us who are still living when Jesus comes, then we are going to be with Jesus at that point.
0: అక్కడ ఏం చెప్తున్నాడు అంటే చనిపోకుండా మిగిలినటువంటి మనం అందరం కూడా ఏం చేస్తామంట అక్కడ? పద్నాలుగు వచ్చిన 15వ వచనంలో ప్రభువు మాటను బట్టి మేము మీతో మాట్లాడదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమైనటువంటి మనం బ్రతికి, ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడే వచ్చాడు అనుకో, ఇప్పటి వరకు మనం చనిపోకుండా బతికి ఉన్నాం కదా, బతికి ఉన్నటువంటి మనం ఏం చేస్తాము, మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరాం. ఫస్ట్ ఎవరిని తీసుకుని వస్తాడు ఆయన? వాళ్ళనే పట్టుకుని వస్తాడు, మనం కాదు ఫస్ట్ వెళ్ళేది. ఒకవేళ యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడంటే వాళ్ళని పట్టుకునే వస్తాడు మన దగ్గరికి. నిద్రించుతున్నటువంటి వారే ఫస్ట్ ఆయన దాని సన్నిధానం చేరుకుంటారు. లిస్ట్ అంటే క్యూ ప్రకారం వెళ్ళిపోతుంది, ఫస్ట్ వాళ్ళే వెళ్తారు, తర్వాత మనం వెళ్తాం. ఓకే,
1: సో వర్స్ 16 టెల్స్ us the order. God is going to tell Jesus to come back and to claim his own. He's going to descend from heaven with a shout. The voice of the archangel is going to shout with the trumpet. And then the dead in Christ shall rise first. And by the way, it doesn't matter if you died and were buried. It doesn't matter if you were cremated. It doesn't matter if you were died at sea and the sharks ate your body. It doesn't matter how you died. That body will be assembled and joined back in with the soul to meet Jesus in the air. As it says in verse number 17, we'll all meet Jesus in the clouds.
0: చూడండి, యేసుక్రీస్తు మేఘముల మీద మేఘారూఢుడై వస్తూ ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారందరూ కూడా తన తమ తమ శరీరాలను మళ్ళీ ధరించుకొని లేస్తారంట. ఒకవేళ సముద్రంలో పడిపోయింటి శరీరాలు ఉంటాయా? చేపలన్నీ తినేసిన శరీరాలు ఉంటాయా? ఉండవు కదా. మట్టిలో కులిపోయిన తర్వాత శరీరాలు ఉంటాయా? అగ్నిలో కాలిపోతే శరీరాలు ఉంటాయా? ఇది ఎక్కడ లేకపోయినా వాళ్ళందరి శరీరాలను మళ్ళీ భూమి అప్పగిస్తుంది. అవన్నీ అతుకోవు, అవన్నీ శరీరం మట్టిలో మట్టి మట్టి వెళ్ళిపోయినా ఆ మట్టి మళ్ళీ నీకు మహిమా శరీరాన్ని ఇస్తుంది. నీకు ఆ మట్టి అదే ఆ శరీరము. ఆ శరీరం ఇప్పుడు కుళ్ళిపోయింది. ఆ శరీరం అదే చెప్పాడు, ఇప్పుడు సముద్రంలో పడిపోయి ఉంటుంది, చేపలు ముక్కలు ముక్కలుగా కొరికి తినేసి ఉంటాయి. అయినా కూడా ఆ మహిమా శరీరాన్ని, అలంకార రూపంగా మహిమా శరీరాన్ని నీకు మళ్ళీ అవి అప్పగా చెప్తాయి. నీళ్ళలో పడితే నీళ్లు అప్పచెప్తాయి దేవుడికి, ఇదిగో ఆ శరీరం అని. నీ ఆత్మ, నీ ఆత్మకు నీ శరీరాన్ని అప్పచెప్తుంది. కాలిపోయింది అనుకో, ఈ కాలిపోయినటువంటి ఆత్మ మళ్ళీ కాలిపోయిన, ఒకవేళ నా ఆత్మ కాలిపోయింది అనుకో, నా ఆత్మ వెళ్ళి అడగగానే మళ్ళీ తిరిగి రెండవ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ భూమి మళ్ళీ అదే ఆ శరీరాన్ని ఇస్తుంది. ఆ శరీరాన్ని అంటే కాలిపోయిన శరీరాన్నే కాదు, ఆ మహిమా శరీరాన్ని నీకు ఇస్తుంది. మనిషి యొక్క శరీరం మాత్రం మళ్ళీ ధరించుకోవాలి భూమి మీదకి వచ్చి. ఎక్కడికి వెళ్ళినా మనిషి ఏమో భూమి మీద కుళ్ళిపోవాల్సిందే కదా. నీళ్ళలో పడినా, ముక్కలు ముక్కలు అయినా, ఎక్కడ కాలిపోయినా, ఎక్కడ పోయినా నీకు భూమి మీద తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళందరూ కూడా రెండు భూమి మీదకి వచ్చినప్పుడు మట్టి అది అందిస్తుంది నీకు మళ్ళీ తిరిగి. ఇప్పుడు 17వ వచనంలో అది చెప్పాడు, 16వ 17లో ప్రధానభూత శబ్దంతోనూ దేవుని బూర పరలోకంలో నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుని మృతులైన వారందరూ కూడా ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనుటకు ఆకాశ మండలం నాకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. మనం ఒకవేళ ఇప్పుడే బతికే ఉన్నాం అనుకో, ఈ శరీరం ఏమైపోద్ది? అప్పటికప్పుడు అలాగే అయిపోద్ది, మహిమ శరీరాన్ని ధరించుకుంటది. అప్పుడు మనం అందరం కూడా మేఘములకి వెళ్తాం. ఇప్పుడు బరువుగా ఉన్నటువంటి మనం మేఘముల మీదకి వెళ్తామా? ఈ రక్తమాంసం కలిగినటువంటి శరీరము భూమి ఏం లేకుండా మేఘం మీద మీద వెళ్తుందా? వెళ్ళదు. మహిమ శరీరాన్ని, ఆత్మ అనేటువంటిది మహిమ శరీరాన్ని ధరించుకోవాలి మళ్ళీ. ఓకే బ్రదర్.
1: All right, I know there's a lot of interest in what happens after we die. There's a lot of, and people have discussed this for hundreds and hundreds of years.
0: Sorry, brother. They are okay. Listening some here, some here. Listening is going, but sorry.
1: I know there's a lot of interest in what happens when we die. After we die, what happens? People have discussed this for hundreds and hundreds of years. But that's not the important thing. The important thing, as we just discussed in 1 Thessalonians 4, the important thing to understand is that our soul will come back and we will be joined with the body, and the body is what will go to the judgment. So where I go after I die is, yes, I'm interested in it, but the most important thing is that we're all going to stand before judgment in a physical body. Our soul comes back to to join with our body, then we will go to the judgment.
0: Okay. చూడండి, చాలా మంది కూడా వందల ఏళ్ళ నుండి కూడా ఇదే అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత నాకేం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అని. అది కాదు ముఖ్యం. మనకు ఏం జరుగుతుందో ఆ 4వ అధ్యాయంలో మనకు వివరంగా చెప్పాడు దేవుడు. నీ శరీరం మళ్ళీ, నీ ఆత్మ మళ్ళీ వచ్చి శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి. నీ ఆత్మ వచ్చి మళ్ళీ నీ శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి. అయితే దానికంటే ముందు నువ్వేం చేయాలంటే నువ్వు నిర్ణయించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విధి. ఓకే బ్రదర్,
1: డు యు స్టిల్ హావ్ యువర్ బైబిల్ ఎట్ 1 Thessalonians 4?
0: చూడండి, బైబిల్లో మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉందా?
1: Do you still have it open, Ravi?
0: Yeah, I have.
1: Okay, look at verse 18. Read verse 18 again.
0: 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి. Okay.
1: So what is the Apostle Paul saying? I want you to understand not where you go and what happens, but the comfort is that our soul will come back and will be joined with the body, and that's what ought to comfort us to understand Jesus is coming back for us after we physically die.
0: చూడండి, చనిపోయినటువంటి మనం అందరం కూడా మళ్ళీ యేసుక్రీస్తుతో పాటు చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మనమందరం కూడా మన శరీరము చనిపోయిన తర్వాత ఆ శరీరం ఆత్మ వేరైపోతుంది, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన శరీరములన్నీ కూడా మన ఆత్మలన్నీ కూడా శరీరాన్ని ధరించుకోవాలి. అది జరగబోతున్నటువంటిది యేసుక్రీస్తు యొక్క 2వ రాకట్లో. ఓకే
1: ఓకే, ఐ థింక్ ప్రాబబ్లీ
0: దీనిని బట్టి మనము మనం దీనిని బట్టి ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇలాగ జరగబోతుంది, మనం సంతోషంగా ఉండాలి దీని విషయమై. మళ్ళీ యేసుక్రీస్తు యొక్క రాకడలో మన శరీరాలు మన ఆత్మలు రెండు కూడా ఒకటవుతాయి. మనము అంటే అర్థం చేసుకోయిందిరా, మనం అంటే మనలాగా మనం చనిపోయిన ఒకవేళ మనం రేపొద్దున చనిపోయినా కూడా మన ఆత్మలు మళ్ళీ ఏం చేస్తాయి, శరీరాలను ధరించుకుంటాయి. ఇప్పుడు కుళ్ళిపోయి నశించిపోయినప్పటికీ కూడా మళ్ళా మన ఆత్మలు మళ్ళా శరీరాన్ని ధరించుకొని పైకి వెళ్తాయి. అది సంతోషంగా ఉండాలి మనం ముందు. మళ్ళీ మనకు జీవం వస్తుంది, అయితే అది పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. ఓకే,
1: ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ డిస్కషన్, వెరీ గుడ్ డిస్కషన్.
0: చూడండి, చాలా మంచి సంభాషణ మీరు చేస్తున్నారు. మీరు సంభాషణ చేయడం వల్ల చాలా మంచిదే జరగబోతుంది.
1: But let's get back to our, let's finish this one point, and I think that we will just stop and continue next week with this discussion. But let's finish this about the thief on the cross, okay? We already read Mark 16:16.
0: చూడండి, మనము దీని గురించి మళ్ళీ ఒక వారంలో కావాలంటే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఇప్పుడు వరకు చూడా చదువుకున్నా, మళ్ళీ ఒకసారి చదువుదాం. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
1: సో ది ఇంపార్టెన్స్ అబౌట్ ది థీఫ్ ఆన్ ది క్రాస్, వై వాస్ హి నాట్ బాప్టైజ్డ్, వాస్ బికాజ్ హి వాస్ అండర్ ది ఓల్డ్ లా. జీసస్ హాడ్ ది అబిలిటీ టు ఫర్గివ్ సిన్స్, అండ్ మార్క్ 16:16 అబౌట్ బాప్టిజం was not put in place until after Jesus was raised from the dead.
0: చూడండి, మనం ప్రశ్న ఏంటి, ఇప్పుడు ఇదంతా డిస్కషన్ అంతా జరుగుతుంది, ప్రశ్న ఏంటనేది మర్చిపోయాం మనం. యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఈ దొంగకు యేసుక్రీస్తు ఎందుకని పరలోకంలోనికి స్థానాన్ని ఇచ్చాడు? అప్పటి వరకు మరి బాప్తిసం పొందక ముందనే, విధేయత చూపక ముందనే అతడు ఎలాగ వెళ్ళి పరలోకానికి వెళ్తాడని మన ప్రశ్న. అయితే యేసు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారము నమ్మి బాప్తిజం పొందితే గాని రక్షణ లేదు. మరి ఇతడు ఎందుకని పరలోకానికి వెళ్ళాడు రక్షించబడుకోకుండా అంటే, ఇక్కడ క్లారిటీ మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చనిపోయిన తర్వాత బాప్తిజం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అమల్లోకి అంటే రక్షణ కూర్చున్నటువంటి బాప్తిజము. 16వ అధ్యాయం 16వ వచనం అనేటువంటిది ఎప్పుడు, పునరుత్థానుడు అయిన తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ. అప్పుడు ఇది అధికారంగా మనకు నిబంధన అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు కూడా మోషే ధర్మశాస్త్రమే ఉన్నది కాబట్టి అక్కడ యేసుక్రీస్తుకు అధికారం ఉంది తీసుకుని వెళ్ళేదానికి. ఆ తర్వాత ఆజ్ఞలు వచ్చాయి, ధర్మశాస్త్రం వచ్చింది, దాని ప్రకారం నడుచుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్.
1: ఓకే, ఐ థింక్ డ్యూ టు టైమ్ లెట్స్ గో అహెడ్ అండ్ జస్ట్ స్టాప్ దేర్. వీవ్ గాట్ 3 more points, అండ్ దెన్ లెట్స్ డు పార్ట్ 2 నెక్స్ట్ ట్యూస్డే. షల్ వి డు దట్? I think it's better.
0: Okay, here also climate change now.
1: Okay,
0: Okay,
1: so it's
0: some
1: good.
0: falling now, rain falling now.
1: Okay, well, let's stop there and then we'll pick up with point number four about the apostles. Lord willing, we'll do that next week and we'll conclude the discussion about these questions that people have.
0: ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు ఈ మూడు పాయింట్లతోనే మనం ముగించుకుందాము ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి ఆ ఈ సిలువపై ఉన్నటువంటి దొంగ ఎలాగైతే రక్షించబడ్డాడు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకున్నాము దేవుని చిత్తం అయితే ఈ నాలుగో పాయింట్ నుండి రేపు వారం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే
1: Okay. All right,
0: థ్యాంక్
1: let's
0: యూ వెరీ
1: close.
0: మచ్ బ్రదర్
1: Is it raining? Should we close with a prayer and then you can go? Or is it raining too bad?
0: Yes.
1: Close with prayer.
0: Okay, you pray, brother.
1: Okay, sure. All right, here we go.
0: Okay,
1: Father,
0: ప్రార్థన చేసుకుందాం మనము.
1: we are so thankful that we can gather here together to study your word.
0: పరలోకమందున్న తండ్రి మీ నామమును గణపరుస్తున్నాము ఈ మీ మాటలను చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మా తండ్రి
1: And you know, Father, that our minds can be very curious at times.
0: తండ్రి మా మనసు అంతా కూడా చాలా తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నదని మీరు గమనిస్తూ ఉన్నారు
1: And we're thankful that we can spend this time together to answer questions that are in the minds of our students.
0: తండ్రి ఈ విధంగా మేము మా యొక్క విద్యార్థులతో కలిసి మీ మాటలను ప్రశ్నించుకోవడానికి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి
1: Help them, Father, that they may be able to understand what we talked about today, and we'll think about it over the next week.
0: తండ్రి ఇంతవరకు కూడా మేము చదువుకున్నటువంటి వాటిని బట్టి మేము గ్రహించుకున్నామని నమ్ముచున్నాము మిగిలినటువంటి వాటి గురించి రేపు వారం చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి మా తండ్రి
1: And help us, Father, that we might gather here together again next week to continue our discussion on these various questions.
0: తండ్రి ఇదే విధమైనటువంటి కుతూహలమైనటువంటి ప్రశ్నలతో రేపు వారం కూడా మేము మీ పాఠాన్ని మిగిలినటువంటి పాఠాన్ని మళ్ళీ చదువుకోవడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి వారందరికీ కూడా మంచి చదువుకోవాలి నేర్చుకోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచనను వారికి మళ్ళీ గ్యాదర్ చేయడానికి అవకాశం ఇవ్వండి మా తండ్రి
1: Continue to bless us with good health.
0: మా తండ్రి మంచి ఆరోగ్యంతో మా అందరికీ కూడా ఆశీర్వదించండి
1: And forgive us of our sins.
0: తండ్రి మా పాపములన్నిటిని కూడా క్షమించండి
1: And bless us until we can meet again next week.
0: తండ్రి మరి మరొక వారంలో ఈ విధంగా కలుసుకోవడానికి మమ్మల్ని ఆశీర్వదించండి
1: In Jesus' name we pray.
0: తండ్రి ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి
1: Amen.
0: ఆమేన్ ఆమేన్
1: All right. Thank you very much for everybody. Very good discussion. Very good questions today. Very nice to see everybody. And good to
0: చూడండి
1: see you too, Sanjay. All right. Wadanamalu, everybody. Have a good night. All right. We will see you next week.
0: ఓకే మనం రేపు వారంలో కలుసుకుందామా ఓకే బ్రదర్